మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 28వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శుభోదయం

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతున్నాను. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల చట్టాన్ని పునఃపరిశీలించి అందులోని లొసుగులను తొలగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సవరణల కోసం సూచనలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య విధానాలను రాష్ట ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని వైద్య సేవలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం గిద్దలూరులో నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు పల్స్ పోలియోకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిద్దమైంది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడమే ధ్యేయంగా బాలామృతం ప్లస్ అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని తన కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల్లో పోషక లోపం నివారణకు ఇప్పటికే 350 కోట్లతో బాలామృతం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎస్ఏఎఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలు కేటాయించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి సిద్దమైంది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. జులై 1న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి రాష్టపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అధిక వర్షాలు, అటవీ ప్రాంతాలతో కూడిన ప్రతికూల పరిస్థితులతో గిరిజన ప్రాంతాల్లో దోమల వృద్ది వల్ల మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రజారోగ్య శాఖ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే జ్వరాల కేసులు తగ్గాయని స్పష్టం చేసింది. అధికారికంగా నమోదైన 7 మరణాలపై రాష్ట స్థాయి వైద్య బృందాలు విచారణ జరుపుతున్నాయని వెల్లడించింది. రాష్టంలో తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో 24 గంటలు తెరిచి ఉంచే బార్లు, వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ లైసెన్సులు జారీ చేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

తపస కిల్బిషం హంతి, అంటే తపస్సు పాపాలని నశింపజేస్తుంది అని అంటారు. అయితే తపస్సు అనగానే మనమందరం ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ మానవ సంబంధాలు ఇంకా మన ఉద్యోగం అన్నీ వదిలేసి అక్కడ కూర్చుని తపస్సు చేయడం అని అనుకుంటాం. కానీ వాస్తవానికి మూడు రకాలైన తపస్సు మనం మన నిత్య జీవితంలో అన్ని విధులు నిర్వర్తిస్తూనే చేయొచ్చు అని పెద్దలు అంటున్నారు. మరి ఏంటవి, అవన్నీ తెలుసుకుందాం ఈనాటి వందనా కార్యక్రమంలో. ముందుగా గర్మెల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన ఒక చక్కటి అన్నమాచార్య కీర్తనతో ఈనాటి వందనా కార్యక్రమం ప్రారంభిద్దాం.

శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి ఆ తులసీమాతను మేల్కొంది ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. మనమున్నాము వందన కార్యక్రమంలో. మరి నెలలు సంవత్సరాల పాటు జపం చేయడమే తపస్సు అనే భావనలో ప్రజలంతా ఉన్నాం కదా. అయితే అలా అవసరం లేదు. ముముక్షువులు మూడు విధాలైన ఈ సులభతరమైన తపస్సు ఆచరిస్తే సరిపోతుంది అని అంటున్నారు. మరి అవే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ముందుగా శారీరక తపస్సు అంటే ఇది ఐదు విధాలుగా సాధించవచ్చు. మొదటిది పెద్దలను సేవించడం, దేవతలను, ఇంకా అలానే గురువులను, ఆ తర్వాత మహాత్ములను, బ్రహ్మజ్ఞానుల్ని పూజించడం, వారికి అవసరమైన సేవ ఇంకా సపర్యలు చేయడం. దానివల్ల మానవులకి రెండు విధాలైన ఫలితాలు వస్తాయి. ఒకటి పెద్దల అనుగ్రహం, ఇంకా వాళ్ళ దీవెనలు లభిస్తాయి. తల్లిదండ్రుల్ని పూజించమని ఎప్పటి నుంచో చెప్తున్నాము, ఇంకా వాళ్ళే మనకి కనిపించే ప్రత్యక్ష దైవాలు అని కూడా అంటాం. మరి అలాంటి పెద్దలను సేవించడం ద్వారా వాళ్ళ అనుగ్రహం ఇంకా దీవెనలు లభిస్తాయి. ఇంకా ఎవరికైనా మనం ఈ సేవ లేదా వినమ్రులై ఉంటున్నాము అంటే ఖచ్చితంగా అహంకారం, గర్వం, అభిమానం ఇవన్నీ కూడా తొలగిపోయి అనుకువ, వినయం, విధేయతలు ఇవన్నీ కూడా అలవాటవుతాయి. ఇంకా అలానే నిజాయితీగా ఉండాలి అన్న ఒక భావన కూడా ఈ శారీరక తపస్సు వల్ల మన అందరికీ కూడా అలవాటవుతుంది.

అన్నమయ్య చిత్రం నుంచి సుజాత రేణుక ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన అద్భుతమైన పాట విన్నారు కదా. మరి ఈరోజు వందన కార్యక్రమంలో నిత్యం మనందరం ఆచరించవలసిన మూడు తపస్సులు గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా శారీరక తపస్సు అంటే పెద్దలని, గురువులని, ఇంకా దేవతల్ని, మహాత్ములని, జ్ఞానులని పూజించడం అని తెలుసుకున్నాం. మరి రెండవదే మానసిక తపస్సు, అంటే మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ప్రసన్న వదనంతో ఉండడం, ఇంకా మౌనం పాటించడం. అంటే మాట్లాడాల్సిన అధర్మం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కాదు, అనవసరంగా మాట్లాడకపోవడం. మరి ఈ మూడు నియమాలు మానసిక తపస్సుతో సమానం. ఎటువంటి ఉద్వేగాలు, ఉద్రేకాలు, రాగద్వేషాలు, ఇంకా సుఖదుఖాలకు మనస్సును చలించనేకూడదు. ఈ మూడు గుణాలు కనుక పాటిస్తే మనకి ఏకాగ్రత అలవడుతుంది. మనసులో ఎటువంటి దృశ్య దోషాలు, చెడు భావాలు, అపవిత్రత ఇవి ఏవి కూడా ఉండవు. మరి ఇది అంటే ఇది ఆచరించడమే మానసిక తపస్సు. మరి ఇప్పుడైతే చక్కటి క్రైస్తవ భక్తి గీతం విందాము.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి నిత్యం ఆచరించవలసిన 3 రకాల తపస్సుల గురించి తెలుసుకుంటున్నాం. శారీరక మానసిక తపస్సు తర్వాత మనం ఆచరించవలసింది వాచిక తపస్సు, అంటే సత్యం పలకాలి. అంతేగాని ఎవరికో అంటే వీళ్ళని ప్రసన్నం చేసుకుందాం లేదా వీళ్ళు మెప్పిద్దాం అని చెప్పి అసత్యం పలకడం లాంటివి చేయకండి. సత్యం మాత్రమే పలకడానికి ప్రయత్నిద్దాం. మరి మన విధులు నిర్వర్తిస్తూనే ఈ 3 రకాల తపస్సులు ఎలా సులువుగా చేసుకోవచ్చు చెప్పారు మన పెద్దలు. ఇంకా అసలు తపస్సు అనడానికి అర్థం ఏంటి అంటే తపించటం. మరి దేని కొరకు తపించటం అంటే ఆ భగవంతుని కొరకు. నిజంగా తపించటం ఆ భగవంతుడు మనకి దగ్గర అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 3 ఆచరిస్తే భగవంతుడు మనకి ఎంత దూరంలో ఉండడు, మనకి దగ్గరగా మన కళ్ళ ఎదురుగుండానే కనిపిస్తారు. మరి అలా ఆ శాంతి అంటే ఇవన్నీ పాటించేంత ఓపికని మనకి ఇచ్చేదే ఈ ఆధ్యాత్మిక మార్గం. మరి ఇది ఈనాటి వందనా కార్యక్రమం. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన చక్కటి అనమాచార్య కీర్తనతో ఈనాటి వందనా కార్యక్రమం ముగిద్దాము.

0: సమయం 6:45 ఇప్పుడు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు 1జూలై అదనంగా మరోరోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరు మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చులు

0: ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈరోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెను పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదుటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా నమ్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
2: ఏఐ యుగం నడుస్తోంది. ఈ టెక్నాలజీలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీ నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం, యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల. ప్రకృతి ఇవాళ మన మీద ప్రకోపం చూపిస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: పోలియోరహిత భారత నిర్మాణంలో మరి ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి.

0: ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: సార్, రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
6: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
7: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
8: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
9: నాకైతే నా స్కూల్ డేసే.
6: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
10: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సీఈటీఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్టపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెన్ను జిల్లాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెన్ను జిల్లాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

సమయం 7:15. ఇప్పుడు వింటారు భగవద్గీత శ్లోక విశ్లేషణ, భగవద్గీత పారాయణం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 55వ శ్లోకం.

సహ బ్రహ్మత్వ ప్రాప్తికి యోగ్యుడైన ఆ సాధకుడు భక్తియా జ్ఞానరూపమైన భక్తితో మాం పరమాత్మనైన నన్ను గురించి యావాన్ అనగా సగుణ రూపాలలో ఎన్ని రకాలుగా ఉన్నానో దానిని చ మరియు యహ అస్మి ఉపాధులకు అతీతమైన ఏ శుద్ధ జ్ఞానరూపంతో ఉన్నానో దానిని కూడా తత్వత యథాతథంగా అభిజానాతి అంటే శాస్త్రాదుల వల్ల తెలుసుకుంటాడు. తత ఈ తెలుసుకోవడం వల్ల మాం పరమాత్మనైన నన్ను తత్వత యథార్థ చైతన్య రూపంలో జ్ఞాత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తదనంతరం దానికి వెనువెంటనే విశతే నాలో ప్రవేశించి ఏకీభావాన్ని పొందుతాడు లేదా జ్ఞాత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తత్ శుద్ధ జ్ఞానరూపమైన పరబ్రహ్మను అనంతరం అంతరము లేని విధంగా అంటే భేదం లేని విధంగా విశతే ప్రవేశిస్తున్నాడు.

వాటన్నిటిలోనూ అనుగతమై అవిచ్ఛిన్నంగా అఖండంగా ఉన్న శుద్ధ చైతన్య స్వరూపాన్ని కూడా యథాతథంగా తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్న దాన్ని బాగా భావన చేయడం వల్ల సమాధిస్థితిలో నా యథార్థ జ్ఞానస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. ఆ గుర్తింపు యొక్క భావనాదారుఢ్యం వల్ల అతడు ఆ వెనువెంటనే నాలోకి ప్రవేశించి జీవించి ఉండగానే నాతో ఏకీభావాన్ని పొందుతాడు.

అర్జున, కర్మఫల త్యాగం ద్వారా జ్ఞాననిష్టాయోగ్యతను సాధించిన సాధకుడు గురువాక్యాల ద్వారానూ శాస్త్రవాక్యాల ద్వారానూ ఈశ్వర స్వరూపుడనైన నా యొక్క సగుణ స్వరూపాలు ఎంత విస్తారంగా ఉన్నాయో వాటిని

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీరు ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

గుడ్ మార్నింగ్ ఆదాబ్, సలాం నమస్తే, స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, దిస్ ఈస్ యువర్ చల్నంద. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి. కొన్ని స్నేహాలు జీవితకాలం నిలిచిపోతాయి, కొన్ని స్నేహాలు జీవిత పాఠాలు నేర్పిస్తాయి, కానీ కొన్ని స్నేహాలు మాత్రమే చరిత్రలో అందరికీ ఆదర్శంగా ఇంకా అలానే స్నేహానికి నిదర్శనంగా ఉండిపోతాయి. మరి అలాంటి స్నేహమే బాపు రమణలది. బాపు గారు ములపూడి రచనలకి రూపమిస్తారు. వెలసి తెరపైన ఒక అపురూప చిత్రం మన ముందు కనువిందు చేస్తుంది. మరి ఈరోజు బాపు రమణల్లో ఒకరైన ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి. మరి ఆయన్ని, ఆయన అందించిన చిత్రాలని స్మరించుకుందాం. మరి ముందుగా అయితే ముత్యాల ముగ్గు చిత్రంలోని ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి కాఫీ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

ఈ పాటలోనే బాపు రమణ గారు ఎలా మన తెలుగు వంతల్ని చక్కగా వెండి తెరపైన చిత్రీకరించారో మన కళ్ళ ముందు కనిపించింది కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్షల్ నందన్. మనమున్నాము కాఫీ టైం ప్రోగ్రాంలో. 1931 28 జూన్ ధవళేశ్వరంలో జన్మించారు వెంకటరమణ గారు. పాఠశాల విద్యార్థిగానే లెక్కల్లోనూ ఇంకా వ్యాస రచనలోనూ ప్రతిభ చూపించేవారు, పద్యాలు కూడా అల్లేవారు. 1945 బాల అనే పత్రికలో అమ్మ మాట వినకపోతే అన్న కథ రమణ గారి మొదటి కథ. అలా చిన్న చిన్న కథలు రాస్తూ సబ్ ఎడిటర్గా ఒక ప్రముఖ పత్రికల్లో పనిచేస్తున్న సమయంలో ఆయన రాసిన కథలే బుడుగు కథలు. మరి ఈ బుడుగు అన్న పాత్ర తెలియని వారైతే మన తెలుగు ఇళ్లలో లేనేలేరు అనే చెప్పాలి. మరి ఆ తర్వాత ఆ బుడుగుని ఆదర్శంగా తీసుకుంటూ, అంటే అందరూ కూడా హాస్యభరితమైన ఆ పాత్రలకి ఇంకా అమాయకత్వంతో కూడిన ఆ పాత్రలకి దగ్గరవుతున్నారు అని అర్థం చేసుకుని మరెన్నో హాస్య కథలు మనకి అందించారు. ఇంకా ఆ తర్వాత ఎన్నో నవలలు కూడా రాసి మరి ఆయన సినీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది అంటే 1960 రక్త సంబంధం చిత్రం ద్వారా వెండి తెరకి రచయితగా పరిచయమయ్యారు. మరి ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలు 1960 నుంచి రక్త సంబంధం, ఇద్దరు మిత్రులు, మూగ మనసులు, వెలుగునీడలు, ప్రేమించి చూడు, అంటే ఈ చిత్రాలన్నిటికీ ఆయన రైటర్గా అండ్ ఇంకా అలానే డైలాగ్ రైటర్గా కూడా పనిచేశారు. ఇక బాపు గారితో కలిసిన తర్వాత వాళ్ళిద్దరి స్నేహం గురించి, ఇంకా వాళ్ళు తీసిన చిత్రాల గురించి ఎవరికి పరిచయం కూడా అవసరం లేదు అనే చెప్పాలి. బంగారు చిలుక, అందాల రాముడు, మిస్టర్ పెళ్ళం, ఇంకా ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలు, ఇక రాధా గోపాలం, ఇలా ఎన్నో ఆణిముత్యాల్ని మన తెలుగు వారికి అందించారు ముల్లపూడి వెంకటరమణ గారు. మరి ఇప్పుడైతే ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే ఇష్టమైన పాట పెళ్లి పుస్తకం చిత్రం నుంచి విందాం. ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

పెళ్లి పుస్తకం చిత్రం నుంచి అద్భుతమైన ఎవర్ గ్రీన్ ట్రాక్ విన్నారు కదా. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ కింద మనమున్నాం కాఫీ టైం ప్రోగ్రాంలో. మరి బాపు రమణ గారి పరిచయం, స్నేహం ఎప్పటిది అంటే చిన్ననాటిది. 1942 పిఎస్ హై స్కూల్ చెన్నైలో ఇద్దరు వేరు వేరు క్లాసెస్లో ఉన్నప్పటికీ అలా వాళ్ళ స్నేహం అలా చిగురించింది. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు వెంకటరమణ గారి మొదటి కథ అమ్మ మాట వినకపోతే, దానికి అంటే పబ్లిష్ అయినప్పుడు దానికి ఆ బొమ్మలన్నీ గీసింది కూడా బాపు గారి. మరి అలా చిగురించిన వాళ్ళ స్నేహం మనకు తెలిసిందే. ఆఖరి వరకు కూడా ఇద్దరు కలిసి ఎంతో అద్భుతంగా ఎన్నో అపురూపమైన చిత్రాలని మనకు అందించారు. ఇంకా 1985 ఇంకా 90 మధ్యలో రమణ గారు బాపు గారు కలిసి స్కూల్ పిల్లలకి అర్థమయ్యే విధంగా వీడియోస్, అంటే బాపు గారు వేసిన ఇల్లుస్ట్రేషన్స్ తోటి ఆ వీడియోస్ అన్నీ కూడా, అంటే సబ్జెక్ట్ని ఇట్లా వీడియోస్గా పిల్లలకి అందించాలి అన్న ఒక ప్రాజెక్ట్ ఆయన చేయడం జరిగింది. దాన్నే మనకి దూరదర్శన్లో కూడా బ్రాడ్కాస్ట్ చేయడం. అండ్ ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటి అంటే వీళ్ళు చేసిన ఈ ప్రాజెక్ట్లో అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్గా ఫేమస్ అవుతున్న రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం. సో అలా వీళ్ళిద్దరూ కలిసి ఆ స్నేహంతో పాటు, అంటే ఎప్పుడైతే వాళ్ళ మధ్యన ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడే అది తెరపైన వచ్చే ఆ రిజల్ట్స్లో, అంటే వాళ్ళు కలిసి చేసిన ఆ వర్క్స్లో కనిపిస్తుంది. మరి అది వాళ్ళ ప్రతి చిత్రంలో కూడా అణువణున ప్రతిధ్వనిస్తుంది, ప్రతిబింబిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

0: కృష్ణుడు గోగూడ కృష్ణుడు గోపాల కృష్ణుడు గోవింద కృష్ణుడు గోపాల కృష్ణుడు గోవింద కృష్ణుడు గోపాల కృష్ణుడు గోవింద కృష్ణుడు గోపాల కృష్ణుడు పాచి వాకను వెడలే తాం కలిపిన పద్యంతగ తగది మిస్టర్ పెళ్ళం చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. చిత్రాలు తీయడం ఎవరైనా చేస్తారు, అంటే అందుకు కూడా టాలెంట్ కావాలి. కానీ పురుషుల్లోని ఉన్న ఆ ఈగోయిజం, అంటే ఆ అహంకారం లేదా ఆ ఆధిక్యతని ఒక మెయిల్ డైరెక్టర్ ఒప్పుకుని తెరపైన ఇంత అద్భుతంగా మనకి మన ముందు ఉంచడం, ఇంకా అలానే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే, అంటే ఎలాంటి ఈగోస్ లేకుండా జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది అని దానికి పరిష్కారం కూడా చూపించడం బాపురమణ గారి చిత్రాల్లోనే కనిపిస్తుంది. అంటే ఏమాత్రం అతిశయక్తి కాదు. మరి మన ముల్లపూడి వెంకటరమణ గారి గురించి ఇంకా తెలుసుకుందాం, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజువల్ గా మనం కాఫీ టైం ప్రోగ్రాంలో ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటున్నాం. జర్నలిస్ట్గా, సబ్ ఎడిటర్గా, ఫిల్మ్ క్రిటిక్గా, స్క్రీన్ రైటర్గా, డైలాగ్ రైటర్గా ఇలా ఎన్నో చిత్రాలకి ఎన్నో కంట్రిబ్యూషన్స్ చేసిన రమణ గారు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అందుకున్నారు. అండ్ ఇంకా అలానే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఆనరీ డాక్టరేట్ కూడా. అండ్ ఇంకా 6 నంది అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారు. 1967 పూలరంగుడు చిత్రానికి సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్గా, ఇంకా 1969 కథానాయకుడు చిత్రానికి బెస్ట్ స్టోరీ రైటర్గా, 1973 అందాల రాముడు చిత్రానికి సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్గా, ఇంకా 1991 పెళ్లి పుస్తకం చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్గా, ఇంకా సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా వెండి నంది కూడా పెళ్లి పుస్తకం చిత్రానికి 1991 అందుకున్నారు. ఇంకా మిస్టర్ పెళ్ళం చిత్రానికి సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్గా అవార్డు అందుకున్నారు మన వెంకటరమణ గారు. ఆయన చిత్రాలు కేవలం కథలు మాత్రమే కాదు, మన జీవితానికి మార్గనిర్దేశకాలు. అందుకే మనకవి ఎప్పటికీ అంత అపురూపం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మునామ్ కాఫీ టైం ప్రోగ్రాంలో బహుభాషావేత్త, రచయిత, న్యాయవాది, మన భారత ప్రధానిగా పదవి అధిష్ఠించిన మొదటి తెలుగువారు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి ఈరోజు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 రక్నాబాయి సీతారామారావు దంపతులకి జన్మించారు పివి నరసింహారావు గారు. 1938 నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడి అందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరింపబడ్డారు. దాంతో నాగ్పూర్ యూనివర్సిటీలో తన స్నేహితుల ఇంట్లో ఉంటూనే ఎల్ఎల్బి పూర్తి చేశారు. తెలంగాణలోని మంధని నియోజకవర్గం నుండి 1957 శాసనసభకు ఎన్నికైన తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు పివి నరసింహారావు గారు. 1962 నుండి 64 న్యాయ సమాచార శాఖ మంత్రిగా, ఆ తర్వాత 64 నుండి 67 దేవాదాయ శాఖ మంత్రిగా, 67 వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఇంకా 68 నుంచి 71 సమాచార శాఖ మంత్రిగా పలు పదవులు నిర్వర్తించి 1971 సెప్టెంబర్ 30 మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఇంకా అలానే 1991 మన భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు శ్రీ పివి నరసింహారావు గారు.

శ్రీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రీఫార్మ్స్గా పేర్కొంటాం. ఎకనామిక్ లిబరైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకా అలానే సెబీ యాక్ట్ 1992, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇంకా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకా ఎఫ్టీఐ, ఇలా పిఎంగా ఉన్నప్పుడు మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన పివి నరసింహారావు గారే. జీవితం అంతా దేశం కోసమే, దేశ సేవలోనే అంకితం చేసిన శ్రీ పివి నరసింహారావు గారిని మరొక్కసారి ఆయన జయంతి రోజు స్మరించుకుంటూ ఇది ఈనాటి కాఫీ టైం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి క్యూలైన్లను పరిశీలించారు. ఈరోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీవాణి కరెంటు బుకింగ్ దర్శన టికెట్లు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతానికి చెందిన తొలి వ్యక్తి, తెలుగువారు కావటం కూడా విశేషం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజీవ్ అల్గంద. అండ్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. సో ఎస్ మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ముందుకైతే గోల్డ్ రేట్స్ తెలుసుకుందాం. మరి ఈ రోజు విజయవాడలో గోల్డ్ రేట్ వచ్చి 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్ 14,395 రూపాయలు, 14,395 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 13,195 రూపాయలు, సో 13,195 రూపీస్. అండ్ సిల్వర్ రేట్ వచ్చి గ్రామ్ 245 రూపాయలు, సో 245 రూపీస్ పర్ గ్రామ్. అండ్ అంటే అర్థమైపోయింది కదా, కేజీ 245 వేలు. సో మరి బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత ఇంకా తెలుసుకుందాం. సో మీకోసం అయితే వచ్చేసింది గేమ్ చేంజర్ ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్డ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్ వెల్కమ్ ద మర్మనం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు విజయవాడలో పెట్రోల్ ప్రైస్ వచ్చి 117 రూపీస్ 25 పైసా పర్ లీటర్, 117 రూపాయల 25 పైసలు పర్ లీటర్. అండ్ ఇంకా డీజిల్ ప్రైస్ వచ్చి 104 రూపాయల 90 పైసలు పర్ లీటర్, 104 రూపీస్ 96 పైసా పర్ లీటర్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎన్మర్మనము. గుడ్ మార్నింగ్. విజయవాడ ప్రోగ్రాంలో గోల్డ్, సిల్వర్, పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ అయితే తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అయితే సో ట్రాఫిక్ అప్డేట్స్ మీకోసం. అండ్ ఎస్, ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటి అంటే ప్రస్తుతానికైతే ట్రాఫిక్ మనకి ఎక్కువగా ఎక్కడ లేదు, సో ఆల్ క్లియర్ అన్నట్టే ఉంది. ఎక్సెప్ట్ బెన్ సర్కిల్, ఫై రూట్ అండ్ ఇంకా గుణదల. సో ఈ త్రీ ప్లేసెస్లో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, మిగిలిన ప్లేసెస్ అంతా అయితే ట్రాఫిక్ అసలు లేదు. సో ఆల్ క్లియర్ అన్నట్టుగానే ఉంది. అండ్ మరి ఈ క్లైమేట్ ఎందుకు ఇట్లా ఆల్ క్లియర్గా ఉంది అంటే, సో బయట కొన్ని ప్రదేశాల్లో అంటే అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విజయవాడలో. సో ఎస్, అవసరం ఉంటే తప్ప ఆర్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. ఎనీవేస్ సండే కాబట్టి జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ టు 101.3. అండ్ అసలు ఎలా ఉండిపోతుంది ఈరోజు టెంపరేచర్ అంటే, సో మినిమమ్ వచ్చి 26 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి సో మ్యాక్సిమమ్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండబోతుంది. బట్ హ్యూమిడిటీ మాత్రం ఉంటుంది. సో అలానే కొంచెం అంటే బయట ఇట్లా ఉంది అని చెప్పి మనం ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసేలా కూడా లేదు, బికాస్ హ్యూమిడిటీ 74% ఇవాళ ఉండబోతుంది. అండ్ ఎస్, ఇందాక చెప్పినట్టుగానే ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది అని చెప్పి మనకి వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కుబేరా ఫిల్మ్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్. సో ఎస్, కనిపించే దైవం తల్లిదండ్రులు, మరి వాళ్ళ గురించి ఎన్ని పాటలు వచ్చినా మనసులో ఎక్కడో ఒక తెలియని ఆ హెవీనెస్ అనేది ఉంటుంది. సో అలాంటి ఒక లవ్లీ ట్రాక్ మరి ఈ మధ్య కాలంలో వచ్చింది అండ్ అందరినీ ఆ పాటతో కదిలించిన పాట ఇప్పుడు మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్షే అల్క్నందా.

అమ్మ ప్రేమ అంత గమనైన పాట విన్నారు కదా, ఫ్రమ్ ద ఫిల్మ్ కుబేరా. మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే అల్కనందా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు కోట్ ఆఫ్ ది డే ఏంటో చూద్దామా. మరి ఫెమినిజం ఇజంట్ అబౌట్ మేకింగ్ ఉమెన్ స్ట్రాంగర్, ఉమెన్ ఆర్ ఆల్రెడీ స్ట్రాంగ్. ఇట్స్ అబౌట్ చేంజింగ్ ద వే ద వరల్డ్ పర్సీవ్స్ దట్ స్ట్రెంగ్త్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వారిని శక్తివంతంగా తయారు చేయడం కాదు, కానీ వారిలో ఉన్న ఆ శక్తికి తగిన అవకాశాలు కల్పించడం. సో ఏనాడు కూడా ఫెమినిజం ఆర్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ మీద జాలి చూపించాలనో లేదా స్త్రీలకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అనో అర్థం కాదు. వాళ్ళకున్న అవకాశాలని వాళ్ళని వినియోగించుకునేలా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనేదే ఈ రెండు పదాలకి అర్థం, అదే నిజమైన అర్థం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు ఉపవేద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మునం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వారిని శక్తివంతంగా తయారు చేయడం కాదు, వారికి ఆల్రెడీ ఉన్న ఆ శక్తికి తగిన అవకాశాలు కల్పించటం. మరి అలా మన మోడీ గవర్నమెంట్ 12 సంవత్సరాలు సాధించిన విజయాల్లో స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలిచిన స్కీమ్ నమో డ్రోన్ దీది యోజన. లాలించే చేతులు చురుగ్గా వ్యవసాయం కోసం డ్రోన్స్ కూడా ఆపరేట్ చేయగలవు అని మనకి చాటి చెప్పారు ఈ డ్రోన్ దీదీస్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా నమోదైన 15,000 మహిళలకి 80% సబ్సిడీతో డ్రోన్ అందించి వీరికి 15 రోజుల పాటు ట్రైనింగ్ అందించారు. మరి వీరికి సర్టిఫైడ్ డీజీసీఏ ఆథరైజ్డ్ సర్టిఫైడ్ డ్రోన్ పైలట్స్గా కూడా ఆ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఈ 15 డేస్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఆ డ్రోన్ పైలట్స్గా ఎలిజిబుల్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మరి అలా సర్టిఫై అయిన ఆ డ్రోన్ దీదీస్ మరి పొలాల్లో ఆ పెస్టిసైడ్స్ ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయడంలో అండ్ ఇంకా అలానే డ్రోన్స్ ఇంకా అలానే వాటికి సంబంధించిన ఆ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఎలా ఆపరేట్ చేయాలి అండ్ ఏదైనా మైనర్ రిపేర్ వచ్చినప్పుడు అవి ఎలా వీళ్ళు సరి చేసుకోవాలి అన్న విషయంపై కూడా శిక్షణ పొంది అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఈ డ్రోన్ దీది యోజనలో భాగం కావాలి అంటే మీ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ని సంప్రదించండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా అలాలించే చేతులు చురుగ్గా వ్యవసాయం కోసం ఈ డ్రోన్స్ కూడా ఆపరేట్ చేయడం మొదలైంది. సో ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో కిడ్స్ అందరూ ఏదన్నా అడిగితే, అంటే ఈ ఫోన్ ఆపరేటింగ్ గురించి అరే ఏది అడిగినా సరే అబ్బా నీకేం తెలుసులే మీరంతా ముందు జనరేషన్ వాళ్ళు అని చెప్పి తీసిపడేస్తూ ఉంటారు. మరి అలా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళందరికీ ఈ నమో డ్రోన్ దీది యోజన ఒక సమాధానం అని నేనైతే అంటాను అండ్ నమ్ముతాను కూడా. బికాస్ ఎవరికి అసాధ్యమైనది ఏదీ లేదు, కావాల్సింది అది సాధించగలం అన్న నమ్మకం, ఇంకా కొంచెం మనకి నువ్వు సాధించగలవు అని చెప్పి మనకి మనం నమ్మడమే కాదు పక్క వాళ్ళు అంటే అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళు అండ్ ఇంకా ఇలా అవకాశాలు కల్పించే ఒక గవర్నమెంట్. సో ఇప్పుడైతే ప్రియురాలు పిలిచింది ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ ముందుగా అయితే వినేద్దాం. మరి ఈ అంశానికి రిలేటెడ్గా నాకైతే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ కూడా ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. ఎలా అంటే నేనాటితే రోజా నేడే పూయులే. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎవరైతే దీనికి నమోదయ్యారో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ అలానే దీనిలో రాణిస్తూ ఉన్నారో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా ఈ లవ్లీ ట్రాక్ వినేద్దాం, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయల్ కింద మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఎన్ని పువ్వులున్నా అందరికీ ప్రేమకి చిహ్నంగా అండ్ డెకరేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం చెప్పుకునేది రోజ్ గురించి మాత్రమే. మేబీ రోజ్ అన్ని కలర్స్లో అండ్ ఇంకా అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉండడం వల్లే ఈ సుగంధ భరిత పుష్పానికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అసలు రోజ్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. మరి అందుకే జూన్ మంత్లో ఈ రోజ్ బ్లూమింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రోజ్ మంత్ ఆర్ జూన్నే రోజ్ మంత్గా ప్రకటిస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ జస్ట్ సెలబ్రేటింగ్ ద రోజెస్. మరి ప్రతి ఒక్క లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం అసలు ఏంటి ఈ రోజ్ మంత్ ఇదంతా కూడా. సో ఎస్, మీకోసం అయితే ఈ జీన్స్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్డ్.

0: FM 101.3.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు విన్నారు ఉపవిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజ్యాల కందామన్ ఉన్నాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, జూన్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ రోజ్ మంత్. మరి జూన్లో రోజ్ బ్లూమింగ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను. సో మన దగ్గర కాదండి, యుఎస్లో. బట్ మన దగ్గర కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో. అండ్ అసలు ముందైతే దీని హిస్టరీ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత రోజెస్ గురించి. సో 1959లో మొదటిసారి యుఎస్లో ఈ రోజ్ మంత్ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ 1986లో యుఎస్ని నేషనల్ ఫ్లవర్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎస్, నేషనల్ ఫ్లవర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ రోజ్. సో రోజ్ ఏసీ ఫ్యామిలీకి చెందిన 300 స్పీషీస్ మనల్ని కనువిందు చేస్తున్నాయి. ఇక వాటితో పాటు మనం సృష్టించిన హైబ్రిడ్ వెరైటీస్ గురించి అయితే ఇంకా అసలు చెప్పకనే అక్కర్లేదు. బికాజ్ మామూలుగా ఉన్న రోజెసే ఎంతో కలర్ఫుల్గా ఉంటాయి. అయితే కొన్ని రోజెస్ ఏమో ఫస్ట్ 2 డేస్ ఒక కలర్లో, ఆ తర్వాత ఇంకొంచెం డార్క్ షేడ్గా మారడం. అంటే ఎప్పుడున్నా ఎలా అయితే చంద్రుడు నెల పొడుగునా మనకి తన అందాలతో కన్విన్చేస్తాడో, అలానే ఆ రోజ్ ఆ బడ్గా ఉన్నప్పుడు ఎంతో క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా ఎప్పుడెప్పుడు అది విచ్చుకుంటుందా అన్నట్టుగా ఒక ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఆనందం అనుకుంటుంది. అండ్ విచ్చుకున్న తర్వాత కూడా ఆ అందాన్ని ఆస్వాదిస్తూ అట్లా ఉంటాం. అండ్ అసలు రోజ్ నచ్చని వాళ్ళు నిజంగా ఎందుకుంటారు చెప్పండి? అండ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ ఎవరితోనైనా గొడవ అయినా సారీ చెప్పడానికి రోజ్, థ్యాంక్స్ చెప్పడానికి రోజ్, కంగ్రాచులేట్ చేయడానికి రోజ్. సో ఎటు చూసినా ఈ రోజ్తో అసలు లైఫ్లో ఒకసారైనా రోజ్ని పట్టుకోకుండా ఆర్ రోజ్తో మాకు బాండింగ్ లేదు అన్న వాళ్ళైతే ఉండరు కదా. సో ఎస్, ఇప్పుడైతే ముందు ఆ రోజ్ మీద ఉన్న పాట అందరికీ అర్థమైపోయింది కదా ఏ పాట. సో ఎస్, ప్రేమికుల రోజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ అయితే మీ అందరి కోసం. సో ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్ట్రీట్ యూ ఉండ

ఎస్ ఫ్రెండ్స్, మరి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఉన్నారు కదా. మరి బాల్కనీలో రోజ్ బుష్ చూసినా, బొకేలో ఒక చిన్న రోజ్ మనకి బహుమతిగా ఇచ్చిన, పర్ఫ్యూమ్లోని రోజ్ పరిమళం మనల్ని పలకరించిన, ఏ రూపంలో అయినా మనకి ఒక కామ్ అండ్ పీస్ఫుల్ ఫీలింగ్ ఇచ్చే రోజ్కి ఒక మంత్ డెడికేట్ చేయడంలో తప్పే లేదు. మరి ఆ ఫీలింగ్ నిత్యం మనం సొంతం చేసుకోవాలి అంటే మీరు కూడా రోజెస్ పెంచడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఆ ఫ్రాగ్రెన్స్తో డేని స్టార్ట్ చేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పల్స్ పోలియోకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిద్దమైంది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖలో వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడమే ధ్యేయంగా బాలామృతం ప్లస్ అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని తన కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల్లో పోషక లోపం నివారణకు ఇప్పటికే 350 కోట్లతో బాలామృతం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎస్ఏఎఫ్ వన్ ఇండియా ఎస్పీ కోంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలు కేటాయించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి సిద్దమైంది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. జులై 1న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి రాష్టపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల చట్టాన్ని పునఃపరిశీలించి అందులోని లొసుగులను తొలగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సవరణల కోసం సూచనలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య విధానాలను రాష్ట ప్రజలకు అందిస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి పీహెచ్సీలో సంజీవని వైద్య సేవలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం గిద్దలూరులో నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో తిరుపతి మినహా మిగతా విమానాశ్రయాల్లో 24 గంటలు తెరిచి ఉంచే బార్లు, వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ లైసెన్సులు జారీ చేయనుంది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, టీటీహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి ఇలా మహర్షిలా కొనసాగుతున్న మన నరేంద్ర మోడీ గారు పోలియో రహిత భారత నిర్మాణంలో భాగంగా మరి ఈరోజు 5 ఏళ్ళలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. సో మర్చిపోకండి, బికాజ్ నేటి పిల్లలే రేపటి పౌరులు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ రాజల్ గంద అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఎస్, మరి లైఫ్ ఇలా జోరుగా హుషారుగా కొనసాగాలి అంటే హెల్త్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి. మరి అయితే అందరూ హెల్తీగా ఉండాలి అంటే ముందు అసలు ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలి. టెన్షన్స్ లేకుండా ఎలా ఉంటే చెప్పు అంటారా? సో అయితే అసలు ఇదంతా కాదు, ఇవాళ ఏంటి స్పెషల్, నువ్వేం చెప్పదలుచుకున్నావు డైరెక్ట్ అక్కడికి వచ్చేసాయి అంటారా? సో ఎస్, అక్కడికే వచ్చేస్తాను. బట్ ముందు అయితే ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, లవ్ స్టోరీ ఫిల్మ్ నుంచి స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎంత సేస్ యువర్ రాజు అల్కనంద. అండ్ ఎస్, మనం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో. సో ఎస్, జోరుగా హుషారుగా ఇట్లా సారంగ దరియలాగా ప్రతి అమ్మాయి కొనసాగాలి అంటే ముందు హెల్దీగా ఉండాలి కదా. సో మరి మనకున్న టెన్షన్స్కి, బిజీ లైఫ్కి, ముఖ్యంగా మనం యూజ్ చేస్తున్న ఫోన్స్ ఆర్ స్క్రీన్ టైం కారణంగా ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఒక్కసారైనా దీన్ని ఫేస్ చేసే ఉంటారు. అరే సందడే సందడేంటి, 9 o'clockకి స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? సో ఏంటది అందరూ ఫేస్ చేసింది అంటే, మీరైతే ఆన్సర్ గురించి ఎక్కువ ఆలోచించుకోకర్లేదు, బికాస్ అందరికీ తెలిసిందే అండ్ అందరూ ఎక్స్పీరియన్స్ చేసిందే, అండ్ అదే హెడేక్ అండి. ఎస్,

0: చిరంజీవి గారు ఏమంటున్నారు అసలు ఈ తలనొప్పి గురించి? తలనొప్పి గురించి కాదు, తలనొప్పికి చిట్కా అయిన చాయ్ గురించి ఆయన ఏమంటున్నారు ముందుగా అయితే వినేద్దాం. సో ఎస్, మృగరాజు ఫిలిం నుంచి ఏ చాయ్ చిటుక్కున తాగరా బా, ఇంకెందుకు ఆలస్యం? అయితే వాళ్ళు సండే కదా, వెరైటీగా ఏ టీ పెట్టవా, కొంచెం అల్లం ఏలక్కాయ వేసి అని చెప్పకుండా మీరే ఈ పాట వింటూ సరదాగా కిచెన్లోకి వెళ్ళి మీ శ్రీమతి గారికి, ఆర్ ఇంట్లో ఉన్న మీ అమ్మకి, ఆర్ మీ డాక్టర్ పిల్లలకి ఎవరికైనా టీ పెడితే ఎలా ఉంటుందంటారు? నీకే మైక్ ముందు కూర్చొని చెప్తే బాగానే ఉంటుంది, ఇక్కడ మా పరిస్థితి ఆలోచించుకుని చెప్పాలి నన్ను అంటారా? ఏం పర్లేదు, మీరు బాగా పెట్టకపోయినా ఫస్ట్ టైం ఇంత కష్టపడి మా కోసం పెట్టారు, బాగుంది అని అంత పెద్ద మనసు మా అమ్మాయిలకు ఉందండి. సో ట్రై చేయండి. అండ్ ఎస్, ముందు అయితే ఈ పాట వినేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
2: ఆహా
1: ఆ

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: సో అదండి విషయం. మరి ఇక ఎప్పుడైనా ఛాయ్ని చీచి అంటారా? అస్సలు అనరు కదా.
3: ఆకాశవాణి విజయ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ యాజువల్ మన విన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, తలనొప్పికి కారణాలు ఎన్నో, అయితే ఒక్కోసారి ఎక్కువ ఆలోచించడం వల్ల హెడేక్ వస్తుంది. అండ్ మనకి సైనస్ వస్తే అంటే జర్నీ చేసి ఆర్ ఎక్కువ వర్షంలో తడవడం అలాంటి టైంలో మనకి సైనస్ వస్తే దానివల్ల కూడా హెడేక్ వస్తుంది, టెన్షన్స్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల. అండ్ ఇంకా ఐసైట్ పెరిగినప్పుడు ఆర్ చాలామందికి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ పాపం వాళ్ళకి తెలీదు అంటే ఇట్లా సైట్ వల్ల నాకు హెడేక్ వస్తుందా అని కూడా బోర్డు కనిపించట్లేదు అని చెప్పి ఫ్రెండ్స్ దానిలో చూసి నోట్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. బట్ యాజ్ పేరెంట్స్ మనమే వాళ్ళని కేర్ తీసుకోవాలి. అయితే ఇంతకీ ఇన్ని రీజన్స్ వల్ల మనకి హెడేక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఎప్పుడో ఒక్కసారి వచ్చే హెడేక్కి తరచుగా వచ్చే హెడేక్కి మధ్యన డిఫరెన్స్ తెలుసుకోకపోతే అది మన హెల్త్ని ఎంతగానో ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అందుకే మంత్ ఆఫ్ జూన్ని మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎస్, మరి మైగ్రేన్ ఆ పేరు వినగానే ఆల్రెడీ దాంతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆ పేరు వినగానే ఆ భయం అనేది అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో ఎస్, ఇందుకే ఏంటి అసలు మైగ్రేన్ అండ్ స్క్రీన్ టైమ్కి ఈ హెడేక్స్కి ఉన్న ఆ రిలేషన్? ఎస్, అందరికీ తెలుసు ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్లే హెడేక్ వస్తుంది అని. బట్ స్టిల్ అమ్మో ఫోన్తో నాకు చాలా పని ఉంది అని అనుకుంటూ దానికి బానిసలు అయిపోయామంటే ఇంకా అయిపోయాం అంతే. బికాజ్ మోస్ట్లీ ఇప్పుడు మనకి వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫోన్స్లోనే మనకి మెయిల్స్ ద్వారా ఆర్ ఈ వాట్సాప్ గ్రూప్స్లో వస్తుంది కాబట్టి అందరం అంటే, బట్ దానికంటూ మనం లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఆన్ 1 hour ఒకసారి ఓపెన్ చేయడం ఆర్ ఏదైతే అవసరమో అది మాత్రం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మనం అది కాకుండా దాన్ని ఒక రీజన్గా వాడుకుని అంటే దాంతో చాలా పనుంది నాకు అని చెప్పి దానికి బానిసల్లా మారిపోతాం. వి షుడ్ కమ్అట్ ఆఫ్ దట్. అండ్ ఎస్, దీని గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గులాబీ. స్టూడియో 2 వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్, జూన్ మంత్ అంతా కూడా ఈ మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ హెడేక్ చాలా నార్మల్గా వచ్చే ఒక కండిషన్ అని వదిలేకుండా మన హెల్త్ పట్ల జాగ్రత్త వహించాలి అని స్టార్ట్ చేశారు మొట్టమొదటిసారిగా 1990లో. సో ఫస్ట్ అయితే దీన్ని ఒక వీక్ లాంగ్ ఇనిషియేటివ్గా స్టార్ట్ చేశారు. సో ఆ వీక్ అంతా కూడా హెడేక్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే మనం జాగ్రత్త పడాలి, డాక్టర్ని సంప్రదించాలి, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అయితే 2012 వరకు కూడా అది ఓన్లీ వన్ వీక్, అంటే లైక్ మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ వీక్గా కొనసాగుతూ ఉండేది. బట్ 2012 నుండి మంత్ లాంగ్ క్యాంపెయిన్గా డిక్లేర్ చేశారు. అండ్ 2004 నుండి ఈ క్యాంపెయిన్కి, అంటే యూజువల్లీ మనకి ఒక్కొక్క ఈ క్యాంపెయిన్స్కి ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది కదా, అలా ఈ మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్కి పర్పుల్ కలర్ని అసైన్ చేయడం జరిగింది. సో ఎస్, ఈ క్యాంపెయిన్కి ఈ కలర్ రిబ్బన్స్ ఆర్ ఈ కలర్ డ్రెస్ ఆర్ ఈ కలర్ బెలూన్స్ ఇట్లా అన్నీ కూడా ఉపయోగించాలి అని చెప్పి 2004లో నిశ్చయించుకున్నారు. సో మరి అర్థమైంది కదా, 90స్లో అయితే అప్పటికి ఇంకా ఈ ఫోన్లు, అంటే ఫోన్లు అప్పటికీ ఉన్నాయి బట్ ఐ థింక్ ఈ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ వచ్చి మరీ ఇంటికి ఒక 4-5 ఫోన్లు, మనిషికి ఒక 2 ఫోన్లు స్టేజ్లో అయితే లేము. సో అందుకే అప్పుడైతే ఓన్లీ 1 వీక్ ఇనఫ్ అనే అనుకున్నారు. బట్ 2012 వచ్చేసరికి సిట్యుయేషన్స్ తారుమారు అయిపోయాయి అనే చెప్పాలి. సో చిన్న పెద్ద ఏ దేశం, అంటే లైక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యూనివర్సల్ ప్రాబ్లం ఈ ఫోన్స్ అండ్ తద్వారా మనకు వచ్చే ఈ హెడేక్స్. సో అందుకే 2012 నుంచి ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్గా ఈ మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్ని సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎస్, మరి ఇంకా దీని గురించి అయితే మీతో షేర్ చేస్తాను. బట్ అందుకన్నా ముందు ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను, ఫ్రమ్ ద ఫిల్మ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. స్టూడియో విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ యాజువల్ కుందామర్. మన జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మైగ్రేన్, ఇందాక చెప్పినట్టుగా ఈ పదం వింటేనే మైగ్రేన్ ఉన్నవారికి తెలియని భయం వచ్చేస్తుంది. కారణం, మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఆ సమయంలో కలిగే ఆ బాధ. ఫోటో సెన్సిటివిటీ అంటే లైక్ లైట్ చూస్తే ఆ తలనొప్పి అనేది ఇంకా పెరిగిపోవడం. నాజియా అంటే లైక్ ఈ వామిటింగ్ సెన్సేషన్. ఇంకా సౌండ్ కూడా సెన్సిటివ్ అయిపోవడం. అండ్ యు నో వాట్, ఆ సౌండ్కి సెన్సిటివిటీ ఎలా ఉంటుందో నేను అడిగి చెప్తాను. లైక్ మనకి క్లాక్లో ఆ సౌండ్ వినిపిస్తుంది కదా, ఆ ముళ్ళులన్నీ తిరిగినప్పుడు టక్ టక్ టక్ టక్ అని, ఆ సౌండ్ విన్నా కూడా తలనొప్పి అనేది పెరిగిపోతుంది. అండ్ ఫైనల్లీ ఆ టైంలో వచ్చే ఆ తలనొప్పి కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ అది కనుక మైగ్రేన్ అయితే. మరి ఇంత ఇబ్బంది పెట్టే ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకుండా సరైన ట్రీట్మెంట్ న్యూరాలజిస్ట్ని కలిసి తీసుకోవాలి అని చెప్పి, అందుకు సరైన అవగాహన కలిగించాలి అని చెప్పే అసలైతే ఈ ఇనిషియేటివ్, అంటే మైగ్రేన్ అండ్ హెడేక్ అవేర్నెస్ మంత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి విన్నారు కదా ఈ సింప్టమ్స్ అన్నీ కూడా. మామూలు హెడేక్ అయితే మనకి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. సో మేబీ రెస్ట్ లేకపోవడం వల్ల కూడా మైగ్రేన్ స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఏదన్నా సౌండ్స్కి అండ్ లైట్స్కి కనుక మనకి ఇంకా ఇరిటేషన్ అండ్ హెడేక్ ఎక్కువ అయిపోవడం, వామిటింగ్స్ అవి అయిపోవడం హెడేక్ వచ్చినప్పుడు, సో ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం జస్ట్ మామూలు పెయిన్ కిల్లర్ ఆర్ అంతకుముందు ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ వేసుకుని సరిపెట్టుకున్నామని కాకుండా, అండ్ అది ఎంత తరచుగా వస్తుందో ఒకసారి నోట్ చేసుకుని ఒకసారి న్యూరాలజిస్ట్ని కలిసి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఎస్, మరి ఇప్పుడైతే వచ్చే హెడేక్ని ఎలానో ఆపలేం కదా, కానీ మనకు వచ్చే ఆ మిగిలిన టెన్షన్స్ని, ఈ ఫోన్ని పక్కన పెట్టడం, ఇవన్నీ మన చేతుల్లో ఉన్న పనులే. అండ్ మోస్ట్లీ హ్యాపీగా ఉండడం అండ్ టెన్షన్స్ని వదిలేయడం. టెన్షన్స్ని ఎలా వదిలేస్తాం చెప్పు అంటారా, అంటే మనం వద్దన్నాయి వస్తూనే ఉంటాయి కాబట్టి దాని గురించి ఆలోచించడం వదిలేద్దాం. జస్ట్ లైక్ ఈ పాటలో మన హీరో హీరోయిన్ చెప్పినట్టు, ఎన్ఎస్ తీన్ మార్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ మీ అందరికోసం స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఎస్ ఫ్రెండ్స్, విన్నారు కదా, తీన్ మార్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్. అండ్ ఎస్, మరి ఈరోజు జోరుగా హుషారుగాలో మనమైతే మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మైగ్రేన్ సిమ్టమ్స్ ఉన్నవారు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా న్యూరాలజిస్ట్ని మీట్ అయ్యి ట్రీట్మెంట్ వాళ్ళు అడ్వైస్ చేసినట్టుగా తీసుకోండి. అండ్ దాంతోపాటు ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్, అందరికీ తెలిసిందే, ఏ వ్యాధి ఆర్ మనం హెల్దీగా ఉండాలి అంటే సరైన నిద్ర. సో మినిమం 6 అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకా అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం, ఇందాక చెప్పినట్టు పిచ్చలైతేలే అంటూ ఈ పాటలో ఉన్న

పాటిచ్చేస్తాయి. బట్ అఫ్ కోర్స్ అది పాటల్లో సాధ్యం కానీ ఆచరించేటప్పుడు వద్దన్నప్పుడే ఆలోచనలు ఇంకా వస్తాయి. అండ్ ఇంకా ఎండలో తిరగడం, ఇంకా కాఫీ ఆర్ కెఫెయిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ కెఫెయిన్ అంటే చాలామంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసాక డాక్టర్ల మాట తప్ప ఎవరైతే ఏ పోస్ట్ పెడుతున్నారో వాటిని జనం ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఓన్లీ డార్క్ చాక్లెట్ మాత్రమే ఈ హెడేక్స్ ఆర్ మైగ్రేన్స్ని తగ్గిస్తుంది అని చెప్పి అంటారు. అట్లా కాకుండా ఏ చాక్లెట్ తింటే మైగ్రేన్ తగ్గుతుందంటే అని చాలామంది ఒక భ్రమలో ఉంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, కొంతమందికి స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు ఆర్ ఏ ఫుడ్ తిన్న తర్వాత ఇలాంటి అంటే ఏ ఫుడ్స్ వల్ల మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పి మీకు మీరే చెక్ చేసుకుంటూ వాటిని అవాయిడ్ చేయండి. అంటే లైక్ మీకు సపోజ్ ఇప్పుడు మైగ్రేన్ వస్తే ఆ ముందు రోజు ఆర్ జస్ట్ బిఫోర్ మీరు ఏం తిన్నారు, దేనివల్ల మీకు ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనేవి మీకు మీరే చెక్ చేసుకుని. అండ్ ఎలాంటి సందర్భాల్లో ఏ టైంలో మైగ్రేన్ ఎక్కువగా వస్తుంది ఇవన్నీ కూడా మైగ్రేన్ డైరీ ఒకటి మెయింటైన్ చేసి, సో మంత్లీ మీకు మంత్లో ఎన్ని టైమ్స్ వస్తుంది, ఎక్కువ మార్నింగ్సా నైట్సా వస్తే ఎంతసేపు ఉంటుంది, మొత్తం ఒక డైరీలో మెయింటైన్ చేసి అది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఆ సింప్టమ్స్ ఎప్పుడు వచ్చే ఆ టైంకి అంటే ఈవినింగ్ టైమ్స్ అంటే అది స్ట్రెస్ వల్ల వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలానే దాన్ని బట్టి మీ డాక్టర్కి చెప్తే వాళ్ళు మీకు సరైన ఆ ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటారు. సో ఎస్, ఎలాగో ఆ టెన్షన్స్ని మనం ఆపలేము, వాటిని అయితే మనం ఎదుర్కోవాల్సిందే. సో వాటిని కొంచెం ధైర్యంగా ఎదుర్కొంటే ముందైతే మనం హెల్దీగా ఉంటాం.

0: సో ఎస్, నిజంగానే లైఫ్ అయితే మనకి ఈ పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది. మరి అందుకే వాటినైతే ఎదుర్కొందాం విత్ అ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే, సో మైగ్రేన్తో బాధపడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటాం, సో మా సంగతి పక్కన పెట్టేస్తే మా కోసం కొంచెం పక్క వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలి. అది ఎలాగా అంటారా, సో పబ్లిక్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అండ్ డియోడ్రెంట్స్ వేసుకోకండి దయచేసి. బికాజ్ అలాంటి ఆ పర్ఫ్యూమ్స్ ఆర్ ఆ ఫ్రాగ్రెన్సెస్ వల్ల కూడా, అంటే మీకు అది నచ్చచ్చు కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు. అండ్ ఇంకా ఈ మైగ్రేన్ ఈ పూల వాసన వల్ల కూడా, అంటే ఆ టైంలో వాటి వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా లౌడ్ మ్యూజిక్స్, పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టేసుకొని చాలామంది ఉంటారు. సో ఇలాంటి కామన్ థింగ్స్ కూడా మైగ్రేన్ని ట్రిగ్గర్ చేస్తాయి. సో దయచేసి పబ్లిక్ ప్లేసెస్లో అందుకే ఇలాంటివి అవాయిడ్ చేస్తే అందరికీ మంచిది. సో ఫ్రెండ్స్, మరి అన్ని హెడేక్స్ నార్మల్ హెడేక్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, గమనిస్తూ ఉండండి అండ్ హెడేక్స్కి దూరంగా ఉండండి, హెల్దీగా ఉండండి. సో ఇది మరి ఈనాటి జోరుగా హుషారుగా స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా నిర్వాసితులందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని ఫీడర్ కాలువ లైనింగ్ పనులను నిన్న ఆయన పరిశీలించారు. అనంతరం కొత్తూరు పొలాల్లో ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం చెక్కు అందించారు. శ్రీశైలం క్షేత్రానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆయన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీశైల దేవస్థానం అందిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించడమే మధ్యవర్తిత్వ లక్ష్యమని, ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య పేర్కొన్నారు. తిరుపతి జిల్లా మేనకూరు బహుళ సార్థక ప్రత్యేక ఆర్థిక మండలిలో ఓల్టన్స్ ల్యాబ్ను 1578 కోట్లతో విస్తరించనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా 4.82 ఎకరాల భూమిని కేటాయించింది. రాష్ట్రంలో 108 పాలిటెక్నిక్ కళాశాలలకు అనుమతులు పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి జారీ చేసిన అనుమతుల మేరకు ప్రభుత్వం అనుమతించింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు అమలుకు ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు ఈ నెల 29 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యా కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి కళాశాల ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి క్యూలైన్లను పరిశీలించారు. ఈ రోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీవాణి కరెంటు బుకింగ్ దర్శన టికెట్లు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ కిందా. అండ్ ఎస్, మనం అయితే ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. అండ్ హరివిల్లు ప్రోగ్రాంకి ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చేసాయి, సో బట్ అన్నీ కూడా గుడ్ మార్నింగ్ మెసేజెస్, కాబట్టి ర్యాండమ్గా మీ పేర్లన్నీ చదివేస్తానండి. అండ్ లెమెనపాడ నుంచి భాను గారు, అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది మనకి రాంబాబు చేరాల, అండ్ ఇంకా చేరాల చంద్రకళ గారు మెసేజ్ పంపించారండి, అండ్ ఇంకా పొట్టు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ మెసేజ్ చేశారు. అండ్ హాయ్ జావలమ్మ, గుడ్ మార్నింగ్, ఓకే హ్యాపీ రోజ్ డే, నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం అని మీరేమీ అనుకోకండి అంటూ, ఓకే రోజెస్తో మీకు ఇస్తున్నాను మీరంటే ఎంత ఇష్టమో తెలియజేస్తున్నాను అన్నారు. అదే చెప్పాను కదండి రోజెస్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే, సో ఫ్రెండ్షిప్కి అయితే ఎల్లో రోజ్, సో అండ్ పింక్ రోజ్ అయితే ఎవరికైనా ఇస్తాం, అండ్ ప్రేమికులు ఏమో రెడ్ రోజ్, ఇట్లాగా అన్ని కలర్స్లో అన్ని సైజెస్లో మనని ఎంతగానో అంటే వాటితో ప్రేమలో పడేలా చేస్తుంది రోజ్. అండ్ సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డదేవుడిపాడు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్, అండ్ అలానే మీ రోజెస్కి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు అంటే శివపురం నుండి కొండయ్య, కొండమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు. ఓకే ఇక్కడ ఒక చిన్న బిస్కెట్ అన్నమాట, సో మీరు కూడా వింటారా, మీ మాటల ద్వారా తలనొప్పి కోసం చెప్పారు కదా, మెడిసిన్ అవసరం లేదండి, మీ తీయని మాటలు చాలు తలనొప్పి ఓకే తగ్గచ్చు అని పెట్టారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి, స్వాగతం సుస్వాగతం అంటున్నారు. అండ్ ఇక నా తలనొప్పి మీద, ఓకే నేనే మీద కొనుక్కున్నాను పెళ్లి చేసుకుని, నా తలనొప్పి నేనే కొనుక్కున్నాను అంటున్నారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అందుకే అండి వాటికి చిట్కాలు చెప్పాను, సో దాన్ని ఎలాగో పెళ్ళిని మార్చలేరు కాబట్టి సరిగ్గా పడుకుని ఆలోచించడం మానేసేయండి అని తలనొప్పి తగ్గిపోతుంది. అండ్ వేటిపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవా గారు, సో తలనొప్పి గురించి శ్రోతలకి బాగా చెప్పారు అంటున్నారు. నెక్స్ట్ ఎవరు అంటే రాజేష్ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ అబ్దుల్ కలాం నరసింహాచారి పెద్ద పరిమి నుంచి హ్యాపీ రోజ్ డే, యాక్చువల్లీ రోజ్ మంత్ అనమాట జూన్ అంతా కూడా. అండ్ పెడ నుంచి నర్సన్న శివగంగ మెసేజ్ పంపించారు. పొరంగి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా, వీళ్ళందరూ మీరు వస్తే చాలా బాగుంటుంది అంటారు నాకు, ఇంకా చాలా చాలా చాలా బాగుంటుంది. సో ఇంతకీ ఈ మెసేజెస్ అన్నీ ఎందుకు క్లియర్ చేసేసానంటే తర్వాత నేను అడిగే క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు, అదే ఈ మెసేజెస్ ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అని చెప్పి. అండ్ ఇంకా అక్షయ్, కార్తీక్, సాయి, రమేష్, కామారెడ్డి మెసేజ్ పంపించారండి. ఎస్ ఫ్రెండ్స్, మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి అండ్ జాగ్రత్తగా ఆలోచించండి, బికాస్ చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకున్నది ఒకటి కానీ రీసెంట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మారిందనమాట, అందుకే మీ ముందుకి ఈ క్వశ్చన్తో వచ్చేసాను. అండ్ రాధాగారు మంగళగిరి నుంచి హ్యాపీ సండే కాదు హ్యాపీ అల్క్నందాజీ డే అంటున్నారు, బాబాబా ఎంత బాగుందా అండి. ఇంతకీ రాధాగారు క్వశ్చన్ వినండి జాగ్రత్తగా. అండ్ లిజనర్స్ క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం ఏది, అంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ఆ ప్లేస్, ఆ ఊరు ఆర్ ఆ మండలం ఏదైతే ఉంటుందో అది ఏంటి, తెలిస్తే కనుక నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ మీకు క్లూ కూడా ఇస్తున్నాను, మనం చిన్నప్పటి నుంచి అంటే చాలా సంవత్సరాలుగా చదువుకుందోటి రీసెంట్ టైమ్స్లో ఇది అంటే ఆ ప్లేస్ని బీటౌట్ చేసి ఇది రావడం జరిగింది, సో అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి మీరేం ఆన్సర్ పంపిస్తారు అని చెప్పి. మన ఇండియాలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది ఆర్ హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఉండే ప్రదేశం ఏది, తెలిస్తే మీ ఆన్సర్స్ మాకు పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ఎస్ ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి, నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ అంతకన్నా ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేడియండ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను me RJ Alknanda.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి, శుద్ధమైనంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
5: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

గారు ఆన్సర్ కూడా పంపించేసేయండి. నెక్స్ట్ ఎవరు అంటే యతి రాజారాం రమేష్ బాబు పద్మజ మచిలీపట్నం నుంచి. నేను అనుకున్నట్టే పాతది, అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఆ ప్లేస్ పంపించారండి. బట్ యాక్చువల్లీ దాన్ని బీట్అవుట్ చేసి రీసెంట్గా ఈ ప్లేస్ దాన్ని ఏమంటారు కాంపిటీషన్లో దాన్ని బీట్అవుట్ చేసేసి ముందుకు వచ్చేసింది అంటారు కదా, సో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. సో ఇంకా మీరు అక్కడే ఉన్నారు, అప్డేట్ చేసేస్తాను ఇప్పుడు, మరికొద్దిసేపట్లో ఆన్సర్ మీకు షేర్ చేసేసి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అబ్దుల్ కలాం పెదపర్మి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఇంత తెలివిగా పంపించారో తెలుసా. సో ప్లేస్ ఎందుకు, మనం అదేదో స్టేట్ పంపిద్దాం, ఫస్ట్ ఏదో సెకండ్ ఏదో మొత్తానికి అయితే ఆ స్టేట్లోనే ఉంటుంది కదా అని పంపించారు. సో ఎస్ రైటే పంపించారు మల్లికార్జున్ గారు. అండ్ ఇంకా రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పల్ రాజు గారు పెడన్ నుంచి ఎస్, ఎలా ఉన్నారు, ఉదయం నుండి వింటున్నాం మంచి విషయాలు చెప్తున్నారు అంటూనే రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హ్యాపీ సండే అల్కనంద గారు అంటున్నారు కనకారావు గారు పెడ నుంచి. కనకారావు గారు మీరు పంపించిన ఆ ఆన్సర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే నేను అంటే దాన్ని బీట్అవుట్ చేసిన ఆన్సర్ ఉందన్నమాట, మరికొద్దిసేపట్లో షేర్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఇమ్రాన్ ఖాన్ అండ్ సీమా విజయవాడ నుంచి షిలాంగ్ అని పంపించారు. షిలాంగ్ అయితే కాదండి. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, ఓకే పాతది అంటే మనం అందరం చదువుకున్నది. అండ్ ఇప్పుడు కొత్తగా అసలు ఆ రికార్డ్ని బీట్అవుట్ చేసిన ఆ ప్లేస్ రెండు కూడా పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అపరంజీ ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే బొడు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ పంపించేస్తారండి. అండ్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే అక్షయ కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి. సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటున్నారు, వెరీ గుడ్ మార్నింగ్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ కోసం వెతుకుతున్నాను, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఆన్సర్ పంపించి ఎంతో సిన్సియర్గా బై ది గ్రేస్ ఆఫ్ గూగుల్ మాతాజీ అంటున్నారు. పర్లేదండి, మీరు ఎవరిని అడిగినా నాకు ఆన్సర్ పంపించాలి అన్న ఎఫర్ట్స్ పెట్టారు చూడండి, దానికే ఫుల్ మార్క్స్ అనమాట. అండ్ ఎస్, ఇంకా చాలా ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. మరి ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నాను. మరి ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం ఏది, అంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆ ప్రదేశం ఏంటి. మరి క్లూ ఇచ్చేసేయమంటారా? ఓకే ఇచ్చేస్తున్నాను, మరి అల్కనంద మంచిది కదా, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయను. సో చాలామంది చిరపుంజి అని పంపించారు, అయితే దానికి దగ్గరలో ఉన్న ఇంకొక ప్లేస్ దాన్ని బీట్అవుట్ చేసి కొత్త రికార్డ్ అనేది సృష్టించింది. సో చిరపుంజి అయితే ఆన్సర్ కాదు. ఓకే సో ఎస్ ఫ్రెండ్స్, మరి మీ ఆన్సర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి మా వాట్సాప్ నెంబర్ 8662488144 8664888814. సో అయితే ఇందాక చాయ్ గురించి వినిపించావు, మరి మాకేమో కాఫీ ఇష్టం అనుకుంటున్నారా? మీకు అందుకే ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా ఈ సినిమాలోని ఒక పాట వినిపించేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, మరి వచ్చే నల్ల మబుల్లారా ఫ్రమ్ ద ఫిలిం ఆనంద్ స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా.

పోలియో రహిత భారత నిర్మాణంలో మరి ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించడం మర్చిపోకండి. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజ్యాల్ కింద. ఎస్, మరి నేను అడిగాను ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం ఏది అని చెప్పి. మరి చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఎస్, చిరుపుంజి కాదు అన్నాక ఆ కన్ఫ్యూజన్ అయితే అందరికీ తగ్గే ఉంటుంది. అండ్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా ఉద్దండ్రాయన్ పాలెం నుండి బట్టల వెంకట్రావు, జానకిరామ్, కళ్యాణరామ్, అనిత, సో వీళ్ళు ఓకే భిన్నంగా పంపించారు ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ కాదు, వెయిట్ ఫర్ ది రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు మేఘాలయ అంటూ పంపించారు. సో చెప్పా కదా, వీళ్ళందరూ రిస్క్ లేకుండా పంపించారు. ఎనీవేస్, అది కూడా రైట్ ఆన్సర్ కిందే తీసుకోవాలి, దగ్గరలో ఉంది కాబట్టి. అండ్ మా అభిమాన్ ఆర్జయాల కింద గారికి వందనములు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ రాణి, రైట్ ఆన్సర్ కడప నుంచి వినయ్ గారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్. సో ఎలా తెలుసుకుని పంపించినా మొత్తానికైతే ఇంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. బట్ మర్చిపోకండి, ఇదైతే

ఒక టంగ్ ట్విస్టర్ లానే ఉంది ఆన్సర్ రివీల్ చేశాక, మీరు కూడా అదే అంటారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అని ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, సో అంటారు కదా మన ఊరి మీద మమకారం అని, సో అరకు అని పంపించారు. సో అరకుకి చాలా దూరంగా ఉందండి మేఘాలయలో, ఆ ఆన్సర్ కూడా నేను రివీల్ చేసేస్తాను. అండ్ విజయబాబు ఫ్రమ్ శ్రీశైలం రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం అల్కనంద గారు, ఓకే ఏమంటున్నారు అంటే బాలనందనలో ఒకప్పుడు పాప పాడ పాడిన మమ్మీ పాడ పాడిన అని పాడిన అల్కనంద మీరు ఒకరేనా అంటున్నారు. అయ్యో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ తర్వాత చెప్తా, బట్ ముందైతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. సో శ్రీలక్ష్మి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఎస్ ఆన్సర్ రివీల్ చేసేద్దామా, ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్. దేవసేన తిరుపతి నుంచి, ఇప్పుడే ట్యూన్ చేశాను, ఓకే జవాబు విని ప్రశ్న గెస్ చేశాను అంటున్నారు. ఇది అసలు హై టాలెంట్కే టాలెంట్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సీతా గారు, సో రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇప్పుడైతే ఎవరు ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించకండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం మాసిండ్రామ్. సో ఈ మాసిండ్రామ్ అనేది చిరుపుంజీకి అతి దగ్గరలోనే ఉంది. సో ప్రీవియస్గా అయితే చిరుపుంజీ హైయెస్ట్ రెయిన్ఫాల్, బట్ ఇప్పుడైతే ఆ రికార్డ్ని బీటౌట్ చేసి మాసిండ్రామ్ ఆ రికార్డ్ బదులు కొట్టి ఆ చోటుని అది ఆక్యుపై చేసిందనమాట. అండ్ 365 డేస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మాసిండ్రామ్లో వర్షం అనేది కురుస్తూనే ఉంటుంది. అబ్బా వినడానికి ఎంత బాగుందో కదా, కానీ 365 రోజులు వర్షం పడితే పాపం అక్కడ జనాలు ఆ చలికి అండ్ ఇంకా ఆ క్లైమేట్కి అడాప్ట్ అవ్వడానికి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించండి. సో ఎలా అయినా ఉన్నదానిలోనే ఆనందం అంటారు కదా, అలా మన బెజవాడ క్లైమేట్ ఇది బెస్ట్ అనాలి, ఎందుకంటే అన్ని సీజన్స్ని మనం చూడొచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్ అసలు మేఘాలయలో ఎప్పుడు అంటే మనం టూరిస్ట్గా వెళ్ళి 2-3 రోజులు చూసొస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రతినిత్యం ఆ వర్షంతో వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు. అఫ్ కోర్స్ అక్కడ అక్కడే పుట్టారు కాబట్టి మేబీ దానికి అడాప్ట్ అయి ఉండొచ్చు, కానీ అందరికీ కనిపించే స్టోరీ ఒకటైతే వెనకాల కాదైతే ఇంకొకటి ఉంటుంది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మాసిండ్రామ్ ఈస్ ద రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్. రవీందర్ గారు దుబాయ్ నుంచి ఉత్తరాఖండ్కి ఇంకా పైన అండి. సో మేఘాలయలోని మాసిండ్రామ్ ఆన్సర్ చెప్పేశాను. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మరి రీసెంట్గా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, అండ్ ఎంతో ఘనంగా అన్ని ప్లేసెస్లో దాన్ని ఎన్నో డిఫరెంట్ థీమ్స్తో కాన్సెప్ట్స్తో సెలబ్రేట్ చేసాం. అయితే నీటి అడుగున 40 మంది సబ్ మెరైనర్స్ చేసిన యోగా ఎక్కడ నిర్వహించారు? సో విన్నారా మరి ఈ విషయం? వినకపోతే ఇప్పుడు నేను ఇంకొంచెం సేపట్లో ఆన్సర్ చెప్తాను విందురు కానీ. సో ఏంటి అంటే, నీటి అడుగున అంటే లైక్ యోగా మామూలుగానే చాలా ప్రాక్టీస్ కావాలి మనకి, అండ్ బ్రీత్ కంట్రోల్ అనేది ఉండాలి. అండ్ నీటి అడుగున ఈ 40 మెంబర్స్, ఈ సబ్ మెరైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రీత్ని కంట్రోల్ చేసుకుంటూ వేరియస్ యోగాసనాస్ అనేది నీటి అడుగున చేశారు. అయితే ఇంతకీ ఈ స్పెషల్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించారు తెలిస్తే కనుక నాకు ఆన్సర్ పంపించేసేయండి. మరి నీటి అడుగున 40 మంది సబ్ మెరైనర్స్ చేసిన యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజున ఎక్కడ నిర్వహించారు తెలిస్తే నాకు ఆన్సర్ పంపండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488814. ఎస్ ఇంటెలిజెంట్ లిజనర్స్, ఆల్రెడీ ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎస్ మీ ఆన్సర్స్ అన్ని చదివి వినిపిస్తాను, బట్ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్, బట్ అంతకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్కనందా.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా

0: ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు,
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రజలను ఉద్దేశించేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఎస్, మనం ఉన్నాము హరివిల్లు కార్యక్రమంలో. అండ్ నేను అడిగాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. సో మనమైతే లాస్ట్ సండే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే నీటి అడుగున 40 మెంబర్స్ సెబ్ మరైనర్స్ చేసిన యోగా ఈ స్పెషల్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించారు? అండ్ ఎస్, ఇప్పటికే చాలా మెసేజెస్ వచ్చేసాయి. క్లూ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను, బట్ స్టిల్ క్లూ అయితే ఇస్తున్నాను. అంటే ఇంకా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, అండ్ సబ్ మెరైనర్స్ అన్నాను, సో అది ఖచ్చితంగా సముద్ర తీరంలో అని మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా క్లూ ఏంటంటే అది మన ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్లేస్లోనే జరిగింది. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే పెద్ద పరిమి నుంచి అబ్దుల్ కలాం గారు. అండ్ ఇంకా మురళి గారు హాయ్ అంటున్నారు, కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ కనకారావు గారి పేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ ఏ ట్రైనింగ్ సెంటర్లో జరిగింది అది కూడా పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కోట శ్రీనివాసరావు, ఓకే వీళ్ళ పేరు అయితే పంపించలేదు, బట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ 365 రోజులు రెయిన్ అయితే బాగా ఉంటుంది, జీవితంలో ఒకసారైనా చూడాలి ఈ ప్లేస్. అంటే ఇందాక మాట్లాడుకున్నాను కదా మాసిండ్రామ్, అక్కడికి వెళ్ళాలి అంటూ. ఎవరు అంటే రాజేష్ హిందూపూర్ నుంచి, అలానే సెకండ్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు ఎగ్జాక్ట్గా ఆ జరిగిన ఆ ట్రైనింగ్ సెంటర్ పేరుతో సహా పంపారు. అండ్ ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా గారు కోల్కతా అనుకున్నారు, బట్ మన ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ అండి. అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే అగస్త్య తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా యతిరాజం రమేష్ బాబు గారు, ఓకే మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు, ముంబై అనుకుంటున్నారు, కాదండి మన ఆంధ్రప్రదేశ్లో. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో నేను అడిగాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పద్మప్రియ గారు వైజాగ్ నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ అండి, బట్ ఆన్సర్ కూడా పంపండి. కానూరు నుంచి తాతారావు గారు, ఓకే మహాబలిపురం అనుకుంటూ ఉన్నారు. అంటే కొంచెం బీచ్ సైడ్ అని గెస్ట్ చేశారు, బాగానే కానీ అది మన ఆంధ్రప్రదేశ్లోని ప్లేస్. అండ్ ఇంకా విజయబాబు శ్రీశైలం ఒరిస్సా అనుకుంటున్నారు. రత్నం ఫ్రమ్ వైజాగ్, ఓకే సో రైట్ ఆన్సర్ పంపించారు, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే అయ్యో ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయినాడు, ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం, మీరు మా రెగ్యులర్ స్టూడెంట్ కాబట్టి మీరు లాస్ట్లో వచ్చినా మీకు డిస్టింక్షన్ మార్క్స్తో పాస్ చేసేస్తాం. అండ్ ఎస్, అద్భుతమైన యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేదాంతం జానకి శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ అక్షయ కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి నుంచి ఎస్, అసలు ఎక్కడ జరిగింది ఏంటి అని ఎంతో డీటెయిల్గా రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే విఖ్యాత్ చిత్తూరు నుంచి పంపించాడు, పేరు భలే ఉంది విఖ్యాత్. అండ్ ఎస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఏబీవీ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి, ఎస్ అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామ్ గువల రామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి, సో రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా దేవాంగ, సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అయితే యాక్చువల్గా మీరు ఫోన్లో యాప్లో వింటున్నారు కాబట్టి కొంచెం వాయిసెస్ ఏమైనా లోగా ఉండుండొచ్చు, బట్ ఎనీవేస్ మా టీమ్కి కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అండ్ ఇంకా క్లూ ఇచ్చాక

అండ్ ఇంకా దేవాంగ. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అయితే యాక్చువల్గా మీరు ఫోన్లో యాప్లో వింటున్నారు కాబట్టి కొంచెం వాయిసెస్ ఏమైనా లోగా ఉండి ఉండొచ్చు, బట్ ఎనీవేస్ మా టీమ్కి కూడా మీకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అండ్ ఇంకా క్లూ ఇచ్చాక

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

0: గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుంచి ప్రసారం.
1: యే ఆకాశవాణి ఢిల్లీ హై. కృపయా హమారే విశేష్ కార్యక్రమ్ కి ప్రతీక్షా కీజియే. యే ఆకాశవాణి హై.
2: శ్రీమద్ భగవద్గీతా మే కహా గయా హై, యది వ్యక్తి కి బుద్ధి శుద్ధ హో తో అక్సర్ ఛోటే ఛోటే కర్మో కి నైతిక యోగ్యతా భీ బడే బడే కర్మ కర్ డాల్నే మే సమర్థ హోతీ హై. బుద్ధి తో ఏక్ తల్వార్ కే సమాన్ హై. జీవన్ మే జో కుచ్ భీ ఇన్సాన్ కే సామ్నే ఆతా హై ఉస్కీ కాంట్ ఛాంట్ కర్నా హీ బుద్ధి కా కామ్ హై. ఇస్కే విపరీత్ జబ్ బుద్ధి శుద్ధ నా హో తబ్ కిసీ కర్మ కి నైతిక యోగ్యతా కా జ్ఞాన్ మనుష్య కో నహీ హో సక్తా. ఇస్ తరహ బుద్ధి కే అభావ్ మే అచ్చా కార్య భీ బురా బన్ సక్తా హై.
3: మహాత్మా గాంధీ కా కహనా హై,
4: మే భగవాన్ కో మానవతా కి సేవా ద్వారా దేఖనే కా ప్రయత్న కర్తా హూ, క్యోంకి మే జాన్తా హూ భగవాన్ న ఊపర్ ఆకాశ మే హై ఔర్ న నీచే పాతాల్ మే, వో తో సబ్ మే హై.
5: మన్ కీ శాంతి ఔర్ శక్తి కే లియే జుడియే భక్తి సే ఆకాశవాణి ఆప్కే లియే లేకర్ ఆయా హై విశేష్ ఛానల్ ఆరాధనా. 24 ఘంటే సునియే కై భారతీయ భాషాఓ మే అప్నే మన్ పసంద్ భజన్, మహత్వపూర్ణ సాంస్కృతిక ఆయోజనో కీ సజీవ్ ప్రస్తుతి. మహాకుంభ మేళా హో యా జగన్నాథ రథ యాత్రా, లోక రామాయణ యా పౌరాణిక ప్రసంగ, సునియ సూఫీ సంగీత ఔర్ శబద్ కీర్తన, ఆధ్యాత్మిక ఊర్జా కా సంచార్ కర్తా ఆకాశవాణి కా ఆరాధనా ఛానల్. న్యూస్ ఆన్ AIR యాప్, DTH ఔర్ యూట్యూబ్ పర్ భీ ఉపలబ్ధ.

0: ही जड़ें एक मजबूत ब्रिज का रूप ले लेती हैं। इन ब्रिजों की एक और विशेषता है, ये जीवित ब्रिज है। समय बीतने के साथ ये और मजबूत हो जाते हैं। इनमें मेघालय के लोगों की सृजनशीलता दिखाई देती है। इनके पीछे वर्षों का धैर्य और प्रकृति के प्रति गहरा सम्मान है। ये ब्रिज बताते हैं कि मनुष्य प्रकृति के साथ मिलकर कितनी अद्भुत चीजें बना सकता है। ये हमारे देश की इस धरती की धरोहर है। अब भारत ने मेघालय के रूट ब्रिजों को यूनेस्को वर्ल्ड हेरिटेज साइट नेटवर्क में शामिल कराने के लिए आवेदन किया है। साथियों, क्लाइमेट चेंज के कारण इन रूट ब्रिजों के सामने कई चुनौतियां भी आती हैं। ऐसे समय में मेघालय के लोगों ने इस प्राकृतिक धरोहर के संरक्षण की जिम्मेदारी भी बखूबी निभाई है। पहले ये पता लगाना भी आसान नहीं था कि ऐसे ब्रिजों की संख्या कितनी है। स्थानीय लोगों ने खुद इनकी गिनती शुरू की। इसके बाद समुदायों ने इन ब्रिजों की देखभाल की जिम्मेदारी भी संभाली। आज स्थानीय लोग 120 से अधिक रूट ब्रिजों की देखरेख कर रहे हैं। कुश्ती में हर साल इन पुलों की स्थिति की जांच करती है। कुछ लोगों ने आसपास के क्षेत्र को मजबूत बनाने के लिए नर्सरी भी तैयार की है। इस तरह के इनके संरक्षण के लिए एक पूरा इकोसिस्टम तैयार हो गया है। आपने देखा होगा, इस वर्ष हैली वारजी को पद्म अवार्ड से सम्मानित किया गया है। उन्होंने अपने जीवन के 50 से अधिक वर्ष इन रूट ब्रिजों की देखभाल में लगाए हैं। उनका समर्पण हम सभी के लिए प्रेरणादायक है। साथियों, आपने कभी इन रूट ब्रिजों की यात्रा की हो तो उनकी तस्वीरें सोशल मीडिया पर जरूर साझा कीजिए। आपकी तस्वीरें दूसरे लोगों को भी मेघालय की इस अनोखी धरोहर के बारे में जानने के लिए प्रेरित करेगी। मेरे प्यारे देशवासियों, हम सभी चाहते हैं कि हमारा गांव साफ सुथरा हो, हमारा शहर सुंदर दिखे, लेकिन शायद ही कभी रुककर ये सोचा जाता है कि हमारे आसपास जो कचरा जमा होता है कौन उसे साफ करता है। ज्यादातर लोग तो यही मानकर चलते हैं कि किसी और की जिम्मेदारी है और वो ही सफाई करेगा। लेकिन हमारे बीच कुछ ऐसे भी लोग होते हैं जो अपनी सोच से हमें बहुत प्रेरित करते हैं। मुझे मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला। उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया। ये नहीं सोचा कि कोई आकर बदलाव लाएगा। उन्होंने खुद शहर भर से प्लास्टिक कचरा और खाली बोतलें इकट्ठा करना शुरू किया। धीरे धीरे ये प्रयास आगे बढ़ता गया और फिर उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा। आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है। राजगढ़ में पिछले कुछ महीनों में सैकड़ों किलो प्लास्टिक को रिसाइकल करके उनका बेहतर उपयोग किया गया है। यानी जो प्लास्टिक पहले शहर में प्रदूषण फैलाता था, आज वही इन बहनों के प्रयास से शहर की सुंदरता बढ़ाने में योगदान दे रहा है। मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूं। मेरे प्यारे देशवासियों, मुझे कई लोगों ने पत्र लिखकर एक खास विषय पर बात करने का सुझाव भेजा है। ये विषय गणेश उत्सव से जुड़ा है। वैसे तो गणेश उत्सव में अभी काफी समय बाकी है, लेकिन लोगों ने ये आग्रह किया है कि इस विषय पर अभी ही बात होनी चाहिए। दरअसल गणेश जी की मूर्तियां बनाने का काम बहुत पहले शुरू हो जाता है। मूर्ति बनाने वाले, मूर्तियों के व्यापार से जुड़े लोग अभी से सक्रिय हो जाते हैं। इसलिए मेरा आप सभी से एक आग्रह है, आप प्रयास करें कि आपके घर, सोसाइटी या आसपास की जगहों पर गणपति बप्पा की जो मूर्ति स्थापित हो वो हमारे देश की मिट्टी से बनी हो, वो हमारे अपने कुम्हारों और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो। जो लोग गणेश जी की मूर्तियां बनाते हैं उनसे भी मेरा आग्रह है कि वे मिट्टी की मूर्तियों को प्राथमिकता दें, और जो लोग मूर्तियां खरीदते हैं वे भी यह जरूर देखें कि गणपति बप्पा की मूर्ति किससे बनी है और किस देश में तैयार हुई है। प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें। साथियों, मिट्टी की मूर्तियां पूजा के बाद सहज रूप से पानी में विलीन हो जाती हैं। इससे हमारी नदियां, तालाबों और पर्यावरण की रक्षा होती है, हमारी आस्था भी बनी रहती है और प्रकृति के प्रति हमारा दायित्व भी पूरा होता है। जब हम स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं। मुझे विश्वास है इस बार गणेश उत्सव में और ऐसे हर उत्सव में हम ऐसी सारी बातों पर जरूर गंभीरता से सोचेंगे और देश हित में कदम भी उठाएंगे। साथियों, हमारे देश की सबसे बड़ी शक्ति हमारे देश के लोग हैं। देश के अलग अलग हिस्सों में हो रहे छोटे बड़े प्रयास हमें बहुत कुछ सिखाते हैं। ये प्रयास बताते हैं कि जब मन में संकल्प हो और समाज का साथ मिले तो कोई भी बड़ा बदलाव लाया जा सकता है। आप अपने आसपास हो रहे ऐसे प्रयासों के बारे में मुझे जरूर लिखते रहिए, अपने विचार और अपने सुझाव भेजते रहिए। हो सकता है आपके आसपास की कोई छोटी सी पहल पूरे देश के लिए प्रेरणा बन जाए। अगले महीने हम फिर मिलेंगे, देशवासियों के कुछ नए प्रयासों की चर्चा करेंगे। तब तक आप अपना और अपने परिवार का ध्यान रखिए, और हाँ, जल संचय तो करना ही करना है, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। कैच द रेन, ये अभियान जरा भी ढीला नहीं होने देना है। तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं। बहुत बहुत धन्यवाद, नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశభద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దోనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కారు పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల

వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా

నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని
నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం,
దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించటం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా.
వాళ్లే స్వయంగా నగరం

0: పలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజ్గఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. పేవరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు పలు అంశాలపై ప్రస్తావించారు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగ సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయోధ్యలోని రామాలయానికి భక్తులిచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలోని డబ్బీ వీధి కేహెచ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పోలియోరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. క్రమశిక్షణ, సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కె అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంటు స్థాయి సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై దృష్టి సారించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస వైపు నుంచి వస్తున్న లారీ ఆటో నుండి కొన్న ప్రమాదంలో 3 మహిళలు ఈరోజు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మీకోసం వెబ్సైట్లో ప్రజలు అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలను సోమవారం స్వీకరించడం జరుగుతుందని అన్నారు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు. తిరుమలలోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని పేర్కొంది.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వేరు వ్యవహారం చిత్రానికి మనో చిత్రించిన పాట విన్నారు. అపలాచార్య సాహిత్యానికి రాజకోటి సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 12:15 దాటి 3 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ప్రతి ఒక్కరికి విశ్రాంతి చాలా అవసరం అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర. వయసులో ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులకు తగ్గట్టుగా నిద్ర అనేది ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవారైతే ఎక్కువ అంటే మీన్స్ 6-7 hours దాకా నిద్రపోవాలి. 5-4 hours అండ్ బాగా కష్టపడేవాళ్ళు 3 గంటలు నిద్రపోయేళ్ళు కూడా ఉన్నారండి కదా. అంటే బాగా కష్టపడిపోతారు అంటే ఎక్కువ నిద్రపోతే ఎలాగా, కష్టపడాలి కదా మరి భోజనానికి ఎలా అని అంటూ మాట్లాడుతుంటారు. అయితే నిద్ర లేకపోతే అనారోగ్యం కలుగుతుందండి. ఒంటికి కావాల్సినటువంటి శక్తి మనం నిద్రపోతుంటే అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. మనం ఆశ్చర్యపరిచే అంశం ఏమిటో తెలుసండి, నత్తలు తెలుసా, ఇవి దాదాపు 3 సంవత్సరాల పాటు కూడా నిద్రపోతాయట. ఈ విషయం భలే ఉంది కదా. కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం. అబ్బా నత్తాయి నత్తలాగా నేను కూడా నిద్రపోతే బాగుండు అనుకుంటారు. ఏం అర్థం కాదు. సరే ఇప్పుడైతే ఒక పాట విందాం. మన శివశంకర్ వైర ప్రసాద్ ఈ చిత్రం నుంచి సిస్టర్ యో మధుప్రియ ఆల్పించిన పాట వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలిసిన వింటున్నారు విత్ యువరాజ్ చిరబాబు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా వింటున్నారు, మానవుని శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు మొత్తం పొడవు దాదాపు 100,000 కిలోమీటర్ల వరకు ఉంటుందట. అన్ని కిలోమీటర్లు ఉన్న పొడవు ఉన్నటువంటి రక్తనాళాలు మన శరీరంలో ఏమిటి ఉన్నాయి మరి? మానవుని యొక్క గుండె జీవితకాలంలో దాదాపుగా 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందట. మానవుని హృదయం శరీరం అంతటికి కూడా రక్తాన్ని సరఫరా చేయడానికి నిరంతరం పనిచేస్తుంది మరి.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి లక్ష్మీదాస రఘు ఆలపించిన పాట వింటున్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన ఎంఎస్ఎంఈ ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే డిఆర్డీఓ స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం

0: దేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: విశ్వ యోగాసన చాంపియన్షిప్ కి బి బడి చర్చా హుయి. ఇస్మే భారత్ నే కుల్ 114 పదక్ జీతే. ఇన్మే 102 గోల్డ్ మెడల్ బి షామిల్ హై. భారత్ ఇస్ చాంపియన్షిప్ కి పదక్ తాలికా మే పెహలే స్థాన్ పర్ రహా.
0: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
2: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం, ఉస్ పర్ 2 లాఖ్ రూపాయే తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై. మేరా ఆప్ సభీ సే ఆగ్రహ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా

0: నే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: FM 101.3.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి రమణ గూగుల మధుప్రియ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసుకుని వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్తురాజ్ చిన్నబాబు. ఆక్టోపస్ దీనికి ఏకంగా 3 గుండెలు ఉంటాయట. అంతేకాదు దీని రక్తం నీల రంగులో ఉంటుందట. నీలం రంగులో మన రక్తం అయితే ఎర్రగా ఉంటుంది కదా, ఆక్టోపస్ రక్తం అయితే నీలం రంగులో ఉంటుందట. అంతరిక్షంలోని మనం ఆకాశం వైపు చూస్తే అంతరిక్షంలో మన భూమి లాంటి గ్రహాలు కాకుండా ఈ విశ్వంలో కొన్ని గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుందంట. చాలా కాస్ట్ కదా, భలే ఉందిలే. పోలియో రహిత భారత్ నిర్మాణంలో ఈరోజు అంటే ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలో పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. కరెంటు చిత్రానికి నేహా భాసిన ఆల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై.

తెలుసా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న పథకం పిఎం విశ్వకర్మ యోజన గురించి కొన్ని ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ పథకంలో చేరిన వారికి 5 నుంచి 7 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయల స్టైఫండ్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. శిక్షణ పూర్తయిన వారికి పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం 15,000 వరకు ఉచితంగా ఇస్తుంది కదా. మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సెల్యూట్ చిత్రంతో పాటు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

దయాల సాధన సరిగా మాలిపించిన పాట సెల్యూట్ చిత్రం నుంచి వినేశారు. మీకు తెలుసా, కార్యక్రమంలో విశ్వకర్మ యోజన ఈ పథకం గురించి కొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. చేతి వృత్తుల వారికి ఇస్తారు అని చెప్పాను కదా, మొదటి విడతగా 5% వడ్డీతో 1,00,000 రూపాయల వరకు రుణం లభిస్తుందండి. ఈ 1,00,000 రూపాయల రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే 2,00,000 రెండు విడతకు కూడా అందిస్తారు. అది కూడా సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే. అర్హత విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాలు నిండాలి. చేతి వృత్తుల వారికి మాత్రమే ఇస్తారు. వడ్రంగం, కమ్మరి, శిల్పి, కుమ్మరి, స్వర్ణకారులు, వరలల్లేవారు, బుట్టలల్లేవారు, చెప్పులు కుట్టేవారు, దర్జీలు, పూల వ్యాపారులకు ఇలా 18 రకాల చేతి వృత్తుల వారికి ఈ పథకం తీసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశ రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థలో కీలకమైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. చిత్తూరులో నిర్వహించిన భారత్ మామిడి రక్షణ అవగాహన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. తెరచాపతో నడిచే భారతీయ నౌకాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని అంతర్జాతీయ సముద్రయానంలో భాగంగా అమెరికా చేరుకుంది. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ నౌక పాల్గొంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం చూస్తే 1:03 దాటి 41 సెకండ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడుకుందాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తీసుకునేటటువంటి ఆహారం చాలా మంచిదే ఉండాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సమతుల్య ఆహారం అనేది తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. వీటి వలన శరీరానికి అవసరమైనటువంటి ఐరన్, కాల్షియం, ఫైబర్ లభిస్తూ ఉంటాయి. రోజుకు కనీసం అరగంట పాటు వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు గజని చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 ధీరా.

స్టూడియోలో సమయం చూస్తే 1:15 దాటి 39 సెకండ్లు. మీరంతా ఆర్షన్ చూసి వింటున్నారు విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 MHz పై. ధీరా వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ధీరాలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కనీసం అరగంట పాటు వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయాలి అని చెప్పాను కదా. 30 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు ఎముకలు బలహీనపడే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. చేపలు, గుడ్డు, పచ్చసన, పొట్టగొడుగులు, పాలు, పెరుగు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే అందులో విటమిన్ డి లభిస్తుంది. సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా సమతుల్య ఆహారంతో పాటు ప్రోటీన్లు ఉండేలా చూసుకోవడం మరీ మంచిది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఎగిరే పావురుమా ఈ చిత్రానికి చిత్రాలు అల్పించిన సినిమా గీతం వినండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరీ కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే ఎంఎస్ఎంఈ ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై, రోజగార్ కే అవసర బడ్ రహే హై ఔర్ ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప్ భీ మజ్బూత్ హో రహా హై.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయ కే సాలానా ప్రీమియం యానే కేవల్ 1 సాల్ కే 20 రూపాయ కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయ కా బీమా కవర్ దేతీ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత

0: కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహో పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టీ సే బనీ హో వో హమారే అప్నే కుమ్హారో ఔర్ స్థానీయ కళాకారో కే హాతో తయార్ హుయీ హో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ నా ఖరీదే, స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై, హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో లక్ష మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయటం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
0: రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్రే దిగ్గా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు.

0: సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: FM 101.3.

ధ్వంసించడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భోంస్లే ఆలపించిన పాట విన్నారు. సమయం చూస్తే 1:37 దాటి 7 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీరా వింటున్నారు విద్యురాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి, ఆహారపు అలవాట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు, థైరాయిడ్, బ్లడ్ షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించవచ్చు. శరీరంలోని డీహైడ్రేషన్ జరగకుండా రోజువారీ తీసుకునేటటువంటి వాటర్ సరిపడా తీసుకోవాలి. ఇక ఋతుక్రమం సమయంలో, గర్భధారణ సమయంలో పరిశుభ్రత పాటించాలి. దీనివలన ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవన్నమాట. అధిక ఒత్తిడి, బాగా ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడికి గురవటం అలాంటివి అస్సలు చేయకూడదు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతీస్తుంది. కాబట్టి తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఇప్పుడైతే వాసు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విందాం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా.

ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో వింటున్నారు స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి, ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీరు త్రాగటం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు పోయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రోజువారీ పనుల ఒత్తిడి తగ్గించుకోవడానికి కనీసం 7 నుంచి 8 గంటల పాటు గాఢమైన నిద్ర చాలా అవసరమట. ముందుగానే చెప్పాను కదా, 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. దాంతోపాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవడం చాలా మంచిది. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గమనించి వైద్యాన్ని అందించుకోవడంలో సహాయపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే నాటోగ్రాఫ్ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి గంగా ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై ధీర ప్రోగ్రామ్.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

స్నేహితుడు చిత్రానికి విజయ్ ప్రకాష్ చిన్మయ ఆల్బిజర్ పాట విన్నారు. హీరా కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట జై లవ్ కుష చిత్రానికి హేమచంద్ర ఆలపించిన చంద్రబోస్ గీతం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన వేటూరి గీతం విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సాందరే. అయితే ఇప్పుడు వింటున్నారు ఇద్దరు చిత్రానికి ఉన్నికృష్ణన్ బొంబే జయశ్రీ ఆలపించిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

జగడం చిత్రం నుంచి మమతా మోహన్ దాస్ ఆలపించిన సాహితీ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 2:32 దాటి 36 సెకండ్లు. సాందరే సాందరే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సాందరే సాందరే, మనం ఏం ప్రశ్న అడుగుతున్నానో ముందుగా, అందుకంటే ముందుగా ఎవరెవరు పంపించారు కొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయండి, చూద్దాం. కేవీ రమణమూర్తి పంపించారండి. నమస్తే చిన్నబాబు గారు, సింపుల్గా చెప్పేశారండి, ఆక్టోపస్కి ఒక బ్లడ్ నీలం రంగులో ఉంటుందని, వజ్రాల వర్షం కురుస్తుందని, విషయాలు చాలా బాగున్నాయి అంటున్నారు. శ్రీకాకుళం నుంచి పంపించారు కేవీ రమణమూర్తి గారు. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. అప్పలరాజు గారు పెడన జోగనంద్రకాల నుంచి, హాయ్ చిన్నబాబు గారు, వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఏకామ్ ఈ పోటీకి భోజనం కట్. చిన్నబాబు చేసే పాటలు వింటూ డాన్స్ చేస్తూ నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నా పని 4 గంటల వరకు అంటున్నారు. ఓకే. నెక్స్ట్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మూజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలక్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. రాజుల నుండి జయన్న హాయ్ అంటున్నారు. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారాలు, సదరి సందరికి స్వాగతం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. పాలంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి హాయ్ అంటున్నారు. వేటపురం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆదివారం సందరే సందరికి స్వాగతం చిన్నబాబు అంటున్నారు. స్వాగతం అండి. నెక్స్ట్ ఎవరో చూద్దాం. హాయ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు, అంకయ్య గారు, గడ్డం అంకయ్య గారు పంపించారు నెల్లూరు.

నుంచి బంద్రపల్లి నుంచి. హాయ్ అండి, నెక్స్ట్ చిరుబాబు గారు మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతారు. శాంతి నగర్ నుంచి వగ్గేవక్కడు. ఓకే, తప్పకుండా అడుగుతాను. నెక్స్ట్, హాయ్ శుభమధ్యాహ్నం, వెల్కమ్ టు సదరి సదరి. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి భోజనం చేశారా అంటున్నారు. వెల్కమ్ అండి జూనియర్ సాయి కుమార్. దస్తగిరి సంధ్య గారు కడప జిల్లా నుంచి, మీరు అలా అన్నప్పుడు నాకు నవ్వు వస్తుందండి. మంచి మంచి స్టార్ అయిన యాక్టర్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ వారితో పోలుస్తున్నారు. సరే, నేనైతే సందరే సందరికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ యొక్క ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే 0662424 నెంబర్కి వాట్సాప్ చేయాలి. వర్షాకాలం, ఎస్, వర్షాకాలంలో తడవటం కొంతమందికి చాలా ఇష్టం కదా. కొంతమంది గింతలు వేస్తారు, వర్షంలో తడితే హాయిగా ఉంటుంది అంటారు. కానీ జలుబు చేస్తుంది కదా. ఎస్, కానీ జలుబు చేస్తుంది ఓకే, కానీ తడవకుండా ఉండాలంటే గొడుగు తీసుకొని వెళతాం. కానీ ఒక గొడుగు అయితే మనం అస్సలు వేసుకోలేవండి. వర్షాకాలం రాబోతున్న రోజుల్లో వర్షంలో తడవకుండా ఉండడానికి గొడుగు వేసుకుంటాం, గొడుగు వేసుకొని వెళతాం. కానీ ఈ గొడుగు మాత్రం మనం వేసుకోలేం. ఆ గొడుగు ఏమిటి? చాలా సింపుల్ క్వశ్చన్. ఇదంతా కూడా మన ఆర్టిస్ట్ చాలామంది అడిగారు. మీకు ఆన్సర్ తెలిస్తే 0662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: పాట ఎప్పుడైనా విన్నారా? జి ఆనంద్ ఎస్పీ శైలజ ఆలపించిన చిలిపి మొగుడు చిత్రం నుంచి. వేసుకోలేని గొడుగు ఏమిటి అని అడిగాను. దస్కిరి సాంధ్య ప్రొద్దటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగరంధ్ర రకాల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. పివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కరుణ గారు పంపించారండి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆయండి లక్ష్మి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. కొల్లిపారి నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. కడప జిల్లా నుంచి ముద్దునూరు అనంత నాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. చిరుమబు గారు నమస్తే రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి పంపించారు నస్రీన్ అండ్ నజీర్ అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా శ్రీనివాస్ ఎబ్రహీంపట్నం నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. హలో చిరుబాబు గారు హవాయు అంటున్నారు. నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్ రాకేష్ పంపించారండి ముంబై నుంచి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాలెం దగ్గర రామానగర బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పద్మశాలి కాలనీ నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు కుసుమాంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కేదరి వీరేశరాజు నుంచి రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి పంపించారు తులసి రాఘవేంద్ర అరవింద రైట్ ఆన్సర్. ఆయ్ నమస్తే అంటూ పంపించారండి రంగారెడ్డి చిలేకలేవ నగర బిజిలే వెంకటేష్ సుమలత శ్యామల గారు రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. నెక్స్ట్ భోగ మార్కండేయ అనిత బోధన్ పోచినపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు నరసింహారావు పంపించారు దేవీనగర్ నుంచి కొత్తగూడెం రైట్ ఆన్సర్. వర్షంలో వేసుకోలేని గొడుగు అంటూ ఆకివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు పంపించారండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ రైట్ ఆన్సర్. పాలం పోలే ఆలగడ్డ రందేజల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చందపేట మండలం నుంచి దంబోజి వెంకటాచారి నల్గొండ జిల్లా చిత్రాల నుంచి పంపించారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి పంపించారు ఎవరు కీర్తన వెన్నెల వీళ్ళంతా పంపించారు. రమ అనురాధ వీళ్ళంతా పంపించారు. ఆదాం పరమస్వాయ ఆదాం కుమార్ పంపించారు రైట్ ఆన్సర్ మీరు కూడా. నెక్స్ట్ సార్ ఆన్సర్ అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు. అవనిగడి నుంచి పంపించారండి జేవి సత్యనారాయణ గారు ఆన్సర్. ఇక్కడ ఓహో ఆన్సర్ పంపించలేదండి, దొరకలేదు. నెక్స్ట్ రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం చినబాబు గారు. మీరు అడిగిన ప్రశ్నకు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు జరుపతుల బుచ్చయ్య గారు తరలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శంకరపల్లి పుత్రుడు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఇవైతే నాకు అందిన ఆన్సర్స్. వర్షాకాలంలో కూడా మనం ఒక గొడుగు వేసుకోలేము, అదేనండి పుట్టు గొడుగు. రైట్ ఆన్సర్ పంపని మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అందరూ సందరి వింటున్నారు విధివరాజే చిరుబాబు. మరో ప్రశ్న కాదు ఒక పాట వినిపిస్తాను. ఆ పాట చిత్రం పేరు చెప్తే సరిపోతుంది, చాలా సింపుల్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, విన్నారు కాబట్టి వెంటనే గెస్ చేస్తారు. సింగర్ అక్కర్లేదండి, ఏదేదో కొత్త పాటలు వేసి ఆ కొత్త పాట ఎవరు తెలిసిన చిరుబాబు అంటూ చెప్తుంటారు కదా. బట్ ఎప్పుడైతే నేను పాత పాటే ప్లే చేస్తాను, ఆ పాట ఈ చిత్రంలోనిది. ఆ పాటకు మ్యూజిక్ సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0866244114 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరలా ముగ్గురు పంపించారు ఎవరు అడ్వాన్స్డ్గా. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాల నుంచి టైప్ చేసి ఉంచారు ఆన్సర్ కోసం అనమాట. సరే అప్పలరాజు గారు అండ్ శ్రోత మిగతా శ్రోతలందరూ వినండి జాగ్రత్తగా ఈ పాట. ఈ పాట ఏ చిత్రంలోనిది? ఈ పాటకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? జాగ్రత్తగా వినండో ఈ పాట.
1: పాడిందల్లా పాట కాదో

మీరు విన్న ఆ పాట ఏ చిత్రంలోనిది? మరి ఆ పాటకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం జాగ్రత్తగా. అప్పల్ రాజు గారు పెడల జోగదరేఖల నుంచి పేరు మాత్రమే పంపించారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్ పంపించారండి, రియల్ గ్రేట్. లక్కవరి నుంచి ఎడ్ల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్నవారి కళలు అంటున్నారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. కాదు, నేను చెప్తాను, పని సత్యశ్రీ గారు పంపించారు. ఓ పుట్టకూడదు కానీ ఇందాకటి క్వశ్చన్ అనమాట. రాజమండ్రి జయన్ గారు సంగీతం చక్రవర్తి అంటున్నారు. నెక్స్ట్ పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మణ్ రవళి మెహబూబా నగర్ నుంచి పంపించారు పుట్టుకొడుకు. తర్వాత ఎవరో చూద్దాం. శ్రావణి ఇబ్రహీంపట్నం నుంచి పంపించారు చిరబాబు గారు. అసలు మీకు ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు? పీ సుశీల గారు గొంతు అంటున్నారు. జాప భువనేశ్వర్ భూలక్ష్మి ఇళ్ళ నుంచి పుట్టగొడుగు అంటూ. నెక్స్ట్ ఓ సూపర్ అండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరో హరీశ్వర జానకిరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. తర్వాత ఎవరు? సత్యం సంగీతం అంటున్నారు పుట్టపాకు నుండి చేనేత కాలనీ నుండి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు. కాదండి, నేను చెప్తాను సినిమా పేరు. ఆహా, రైట్ ఆన్సర్ రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనంతపురం చంద్రత గారు పంపించారు. ఓ రైట్ ఆన్సరే, మీరు కూడా పంపించింది. నెక్స్ట్ ఓ సాయిరామ్ బాపట్ల నుంచి పంపించారు సాయిరామ్ గారు. సాయిరామ్ గారు మీరు కొత్తగా వస్తున్న శ్రోత అనుకుంటా, స్వాగతం అండి వివిధ భారతికి. ఇలానే వాట్సాప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ తిరుమలయ్య ఆండాళ్ళు చెప్పాను కదా. చిరబాబు గారు మహమ్మద్ జైనుద్దీన్ సేహబాను జైనుద్దీన్ తెలియడం లేదు అంటున్నారు. నేను చెప్తానండి, ఆర్జీ చిరబాబు గారు జవాబు అంటూ పంపించారు ఎరిమిళి సీతమహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రీల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముని పండించి, రైట్ ఆన్సర్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు కృష్ణ సంతోష రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం నుంచి. ఖ్యాదిరి విరోజ్ రాజుల మండలి నుంచి చిత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. నెక్స్ట్

ఎవరు పంపించారు? ఐఎమ్ శ్రీనాథ్ ఫ్రమ్ రమణాపురమా? ఎస్, రమణాపురం నుంచి పంపించారు, రామాపురం, సారీ, వీరు రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ మీ పేరు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నందలేదు నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరండి, బిజిరి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. సినిమా పేరు అంటూ బోధన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ శివదాస్ రెడ్డి తిరుపతిమ్మ వారి కుటుంబ సభ్యులు దాసరపల్లి నుండి, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, పాలెం పోలయ్య పంపించారు కండి. కనకారావు పెడన, రైట్ ఆన్సరే పంపించారు మీరు కూడా. సినిమా పేరు చిరుపతులు పిచ్చయ్య గారు, రైట్ ఆన్సరే, టైప్ చేస్తున్నారు ఇంకా. ఓకే, నాకు అందిన ఆన్సర్స్ అయితే ఏవేనండి, రైట్ ఆన్సర్ మెమరీ. మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు సినిమా ఆడదంటే అలస. ఈ చిత్రానికి పిసి సెల్లమ్మ గారు గళంలో విన్నారు, జేవి రాఘవులు గారు సంగీతం అందించారు. రైట్ ఆన్సర్ మెమరీ, మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరలా ఇంకా రెండు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరో ముగ్గురు పంపించినట్లున్నారు. ఎవరు, అప్పల్ రాజు గారు, ఓ మీ పేరు టైప్ చేసి రెడీ ఉంచారా. నరసింహారావు గారు, ఎస్, మీరంతా పేర్లు టైప్ చేసుకుని రెడీకి పెట్టుకొని ఉంటున్నారా. ఓకే, తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. పదండి పదండి, ఇలా సమయం చేస్తే 2 గంటల 50 నిమిషాలు దాటి 47 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. జీకే ప్రశ్న అండి. లాలా లజపతి రాయ్ తెలుసు కదా, వీరికి గల బిరుదు ఏమిటి? లాలా లజపతి రాయ్కి గల బిరుదు మీకు తెలిసినట్లయితే 0662-4444-14 వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, ఎముడికి బొగుడు వచ్చేటువంటి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల బృందం ఆలపించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందడి.

లజ్పతి రాయ్కి గల బిరుదు ఏమిటి అని అడిగాను. సందడే సందడే వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ఎవరెవరు పంపించారో చూద్దాం. నరసింహారావు గారు పంపించారండి దేవరగట్ల నుంచి కొత్తగూడెం. ఓ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆడదంటే అలుస మహమ్మద్ వినయతుల భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా ఇందాక క్వశ్చన్కి అనమాట. అప్పలరాజు గారు పెడన చోగనందరావు గారు చిన్నబాబు ఏమిడికి మొగుడులో సాంగ్ వేస్తే ఇక్కడ స్టెప్పులు వేయకుండా ఎలా ఉండగలను సార్, అసలు ఈ రాజ్కోటి సంగీతం సూపర్. నెక్స్ట్ కేదరి వీరేశ్వర అల్లమండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనిద్దరు శ్రీహబాను జైనిద్దరు పంపించారు ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజు నుండి బోర్వెల్ జయన్న రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు ఆడదంటే అలస మూవీలో జేవి రాఘవులు అంటున్నారు పని సత్యశ్రీ రైట్ ఆన్సరే. ఇప్పుడు ప్రశ్నకు భోగ మార్కండేయ బోధాన్ పోచనపల్లి నుంచి రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సరే పంపించారు. మీరు కూడా కొండారెడ్డి చిత్తపట మండలం కడపల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శార్వాణి శార్వాణి గారా ఎస్ ఎబ్రహీంపట్నం నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సరేనండి మీరు పంపించింది కూడా. కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి చర్రాధ గారు రైట్ ఆన్సర్. పుట్టపక్క నుండి చేనేత కాలనీ నుంచి పంపించారు తిరుమల ఆండాళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. రాకేష్ ఫ్రమ్ ముంబై వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ ఎస్ పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సాయిరామ్ గారు ప్రతి ఒక్క ఆర్జీ రెస్పాండ్ అవుతారండి. వివిధ భారతికి ఎలాగ పంపించండి నూతనంగా వస్తున్న శ్రోత అండి వీరు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. దమ్మోజి వెంకటాచారి చిత్రాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సరే పంపించారు. వచ్చి వారి కుటుంబ సభ్యులు కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. బాలాజీ కర్నూలు నుంచి మాలాంబి వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా జప భువనేశ్వర్ భూలక్ష్మి వెళ్ళిళ్ళ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాళ శ్రీనివాసరావు గదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఎం భాషా గారు పంపించారు మైద్కూర్ నుంచి రైట్ ఆన్సరే వీరు పంపించింది కూడా. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు వీరంతా పంపించారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సరే పంపించారు. మీరు కూడా హాయ్ అంటూ పి జానకి రామ్ అండ్ ఉమా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్.

0: పంపించారు. ఎక్కడి నుంచి పంపిస్తే బాగుండేది? ఓహో, ఎన్టీఆర్ జిల్లా నుంచి, నందిగామ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? తరాలపల్లి నుంచి జరుపతుల బుచ్చి గారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? శ్రీకాకుళం నుండి భాస్కర్ పంపించారు. నమస్కారం అంటున్నారు. పాలెం పోలే ఆలుగడ్డ నంది జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పద్దుల కృష్ణ సంతోష. రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప్. రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనిద్ర స్నేహపాని జైనిద్ర. రైట్ ఆన్సర్. శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు దాసరిపల్లి నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ పంపించారు. ఏకలైవ నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల. రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం. రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్నపతి శ్యామల గారు పంపించారు. రైట్ ఆన్సర్. ప్రకాష్ శ్యామల ప్రకాష్. రైట్ ఆన్సర్ పంపించారు. రంగస్వామి శెట్టి పంపించారండి. లక్ష్మీదేవి వీరంతా కూడా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. గువ్వల శ్రీనివాసరావు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అసలు ఆన్సర్ ఏంటంటే పంజాబ్ కేసరి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల సమయంలో తాను చేసిన పలు సూచనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమైన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. అలాగే ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ఇంధన వినియోగాన్ని నియంత్రించాలని చేసిన విజ్ఞప్తులకు దేశ ప్రజలు సానుకూలంగా స్పందించారని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టామని, స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన సమాజ ఏర్పాటుకు 2 పల్స్ పోలియో చుక్కలు అమృతం లాంటివని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. ఒలింపిక్స్ డే సందర్భంగా ఈరోజు విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ను రాష్ట సూక్శ్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను మంత్రి అభినందించి సత్కరించారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇలా ఉండగా ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

గంటల సమయం చూస్తే 3:38. మీరంతా ఆర్చేయం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 MHz పై సందరి సందరి వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. శ్రీనాథ్ రామాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెడన సుగంధరావు కాళ్ళ నుంచి టైప్ చేసి ఉంచారు. తర్వాత ప్రశ్నకేమో జీ రెడ్డి ఎన్జీఓ కాల నుంచి సమాధానం అంటూ పంజాబ్ కేసరి అంటూ పంపించారు. ఇంకా ఉన్నాయండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి పంపించారు. నేను బాగున్నానండి.

నెక్స్ట్ నార్కెట్ మండలం నెమ్మరిగ్రామ్ నుంచి పున్న వెంకటేష్, హేమలత. రైట్ ఆన్సర్ ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేందర్ రావు, కార్తిక్, వెన్నెలవల్లి. రైట్ ఆన్సర్ ఆర్ వెంకటేశ్వర భయ్య, కందికాయపల్లి గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నేనైతే ఆన్సర్ కూడా రివీల్ చేశానండి, ఇక పంపకండి. తర్వాత ఒక పాట వినిపిస్తాను, ఆ పాట ఏ చిత్రంలోనేదో చెప్పండి సరిపోద్ది. ఇదేమి కొత్తగా వస్తున్న సినిమా ఏం కాదు, పాతదే. జాగ్రత్తగా వినండి, పాట అయితే వినిపిస్తున్నాను, సినిమా పేరు చెప్పండి. వీలుంటే సింగర్ని కూడా గుర్తుపెడితే ఇంకా మంచిది. పాట జాగ్రత్తగా వినండి. వింటేనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటున్న ఆ పాట ఏ చిత్రంలోనిది?

అయ్యయ్యో తెలిసిందో. ఈ పాట మీరైతే వినుండకపోవచ్చు మేబీ, ఐ మీన్స్ ఇప్పుడైతే నేను ప్లే చేశాను. నాగార్జున లక్ష్మీ వాడు ఏం బాడి నుంచి పంపించారు, డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ అంటూ పంజాబ్ కేసరి. అప్పల రాజు గారు పడిన సుగంధర కలిసి రైట్ ఆన్సర్ పంపించారండి సినిమా పేరు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, మైద్కూర్ నుంచి ఎస్ఎం బాసా గారు రైట్ ఆన్సర్ పంపించారు. కాదు కాదు, ధర్మాపురి అండి, కాదండి. కనకారావుపేట నుంచి పంపించారండి, ఆన్సర్ వచ్చేసి కాదు. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్. హరీష్ జయరాజ్ బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే పంపించారు. ఓకే సింగర్స్ పేరా, రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు దేవరగొట్ల నుంచి కొత్తగూడెం. ఆన్సర్ వచ్చి ఆన్సర్ ఏం లేదా, సరే ఇదేదో కంప్యూటర్ నుంచి వాట్సాప్ మెసేజ్లు ఏమి రావట్లేదు ఏమిటబ్బా. సరే నాకు అందినటువంటి ఆన్సర్స్ అయితే ఇవేనండి. ఓకే ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కోర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఇంకెవరిని పంపిస్తారేమో చూస్తున్నాను. సాంకేతిక లోపం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కంప్యూటర్లో వాట్సాప్ మెసేజ్లు ఏమీ అందట్లేదండి. ఇప్పుడైతే ఒక పాట అప్లై చేస్తాను, ఆ పాట తర్వాత మరో ప్రశ్న అడుగుతాను.

0: నేను వినిపించిన ఆ పాట ఇప్పుడైతే వర్షం సినిమాలో వినిపించాను, దీనికంటే ముందు ఒక పాట వినిపించాను కదా, అది దానికైతే నేను ఆన్సర్ అయితే చెప్పలేదు, వాట్సాప్ స్ట్రక్ అయిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు సాంకేతిక సమస్య సాల్వ్ చేశారు. కందికేపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకటలక్ష్మి సుబ్బయ్య గారు పంపించారు రైట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమను పండించారు రైట్ ఆన్సర్. ఇందాక వినిపించినటువంటి పాటకు అనమాట, దీనికంటే ఇప్పుడు వర్షం చిత్రంలో వినిపించిన పాట కంటే ముందు. నందేలి జిల్లా అలగడ్డ పాలెంపల్లి గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేదిరి వీరేష్ గారు రాజోళి మండలం నుంచి వీరేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రేయాబాన జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గువ్వల రామకృష్ణ గారు పంపించారు రామాపురం నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనాయితుల భవనపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి పోలం శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా కనకారావు పేడన రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు బాగున్నారా అంటూ పంపించారండి, చాలా బాగున్నానండి. మీ పేరు, పేరు ఎవరు పంపించలేదు, పేరు వచ్చేసి ఓకే. హైదరాబాద్ నుంచి శ్వేత నిష్కా లక్ష్మి హానీ బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు. తర్వాత పుట్టపాక చేనేత కాలనీ నుంచి బిర్యాల తిరుమలయ్య ఆండాడు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ నుండి కార్తీక్ అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర స్వామి ఐపీఎస్ చిత్రం పేరండి వెళ్ళినవల్లి, వీళ్ళంతా పంపించారండి రైట్ ఆన్సర్. ఆన్సర్ అయితే నేను చెప్పేశాను, జాబ భువనేశ్వర్ భూలక్ష్మి వెళ్ళి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఆర్ శృతి పంపించారు అఖిల బేతంచెర్ల నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యాబద్రేరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి బొద్రూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రేల గ్రామం నుంచి దంబోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి బొబ్బిల్ రాజు ఆట కాదండి, హాయ్ సార్ పేర్లు సరిగా చదవండి అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య. ఓకే అందరి పేర్లు చదవాలా, ఆర్ లక్ష్మీ లక్ష్మీదేవినా, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ యాడ్ చేయాలా, ఓకే. ఇవైతే నాకు అందిన ఆన్సర్స్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి స్వామి ఐపీఎస్, ఆ చిత్రంలోనే పాట అయితే వినిపించారు. సరే ఇప్పుడు ఒక ప్రశ్న, సందరి సందరి వింటున్నారు విత్యురారు చేసిన బాబు స్టూడియోలో సమయం చూస్తే 3:18 దాటి 17 సెకండ్లు. ఉంచుకుంటే పెరుగుతుంది, పంచుకుంటే తరుగుతుంది. ఏంటది, మనం ఉంచేసుకుంటేనేమో పెరిగిపోతుంది, పంచామనుకోండి అది తరిగిపోతుంది, ఏమిటది? మీకు ఆన్సర్ తెలిస్తే లాజిక్గా ఆలోచించండి, మనసుకు సంబంధించింది ఇది కూడా క్లో వచ్చేసి జాగ్రత్తగా ఆలోచించండి. మనలో మనమే ఉంచుకుంటే అది పెరిగిపోతుంది, పంచేస్తే తరిగిపోతుంది, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 0862421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండే వింటండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సాందరే సాందరి వింటున్నారు విత్యురార్జే చిన్నబాబు.
1: Go out, ma'am. Your place.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులేచడానికి అద్నాన్ స్వామి శ్వేతాల విచిత్ర పాట విన్నారు. సరదా సరదా సాగి సాందరే సాందరే కార్యక్రమం వింటున్నారు విత్యురార్జే చిన్నబాబు. స్టూడియోల సమయం చేస్తే 3:24 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరే వింటున్నారు. నేనైతే ఒక ప్రశ్న అయితే అడిగాను, ఉంచుకుంటే పెరుగుతుంది పంచేస్తే తరిగిపోతుంది ఏమిటి అది అని అడిగాను. అప్పలరాజు గారు పెడన సుగంధ రకాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ కేదరి వీరేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి పంపించారు విజయవాడ రైట్ ఆన్సర్. శార్వాణి ఇబ్రహీంపట్నం నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రేల గ్రామం నుంచి దంబోడి వెంకటేశారి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ పంపించారు తెనాల నుంచి. నెక్స్ట్

సంతోష్ పంపించారండి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. రాము గారు పంపించారు జనాపురం జనగాం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనిగల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నందన్ జగదీశ్వరరావు లక్ష్మి కాజగ్రామం నుంచి రైట్ ఆన్సర్ ధనవా, ఇది కూడా కరెక్టే కదా, ఉంచుకుంటే పెరుగుతుంది. కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, కొత్తగూడ నుంచి పంపించారు విద్య. విద్య ఓకే, ధనవా. నరసింహారావు గారు రైట్ ఆన్సర్, అది కూడా ఉంచుకుంటే పెరుగుతుంది, పంచుకుంటే తరుగుతుంది, ఏమిటది, జ్ఞానం విద్య. ఓ ఇవి కూడా రైట్ ఆన్సరే. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. గువ్వల విజయలక్ష్మి గారు రామాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్. రహస్యమ, ఇది ఎక్కడ, తరాలపల్లి నుంచి జరుపుదల బుచ్చయ్య గారు రహస్యం అట. రహస్యం పెరుగుతుందా ఉంచుకుంటే, పంచుకుంటే తరుగుతుందా, అతకు తెలిసిపోతుంది కదా, అది పెరుగుతుంది తెలిసిపోవడం వల్ల. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు అనుమానమా, ఆలోచించాలి ఇది. నెక్స్ట్ దుఃఖం అంటున్నారు వీక్లీ బజార్ నుంచి మురహరేశోద జానకి రాజు. దుఃఖం ఉంచుకుంటే పెరుగుతుందంటారా, దుఃఖాన్ని ఎలా పంచుకుంటాం. ఓకే, మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తారా పెద్ద మస్తారా, ఓకే రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్కరెండి మిరియాల ఆండాళ్ళు తిరుమలయ్య రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డి అన్న ఎల్జీవో కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగీర్ సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఎవరు, శ్రీరామ్ గారు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. వరవకొండ నుండి ఈశ్వరయ్య బాధలు కదా, బాధలు విద్య ధనం ఏదైనా రైట్ ఆన్సరే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్ సుమలత సంతోష కుమార్ నిత సంతోషిని రైట్ ఆన్సర్. నెక్స్ట్ బాధ అంటున్నారండి సంతోషి గారు కడ్రాల ఫ్రమ్. నెక్స్ట్ ఎవరు బాధ అంటున్నారండి, జరుపతుల బుచ్చయ్య గారు తరలపల్లి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్నం వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ నేమ్, మంచి పేరా, మంచి పేరు కూడా ఉంచుకుంటే పెరుగుతుందా, ఆనందం లేదా సంతోషం అంటున్నారు తిరుపతి నుంచి దేవసేన. అవునా, కర్నూలు నుంచి ముషఫర్ నుండి రామకృష్ణ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్రరావు మదన్ కుమార్ అనురాధ బాధ అంటున్నారు. ఇంకా టైప్ చేస్తూ ఉన్నారు, మనలో ఉన్నటువంటి బాధ అండి, మనోవేదన. కేవీ రమణమూర్తి గారు తెలివైన చిన్న జ్ఞానం అయినా ఏదైనా సరేనా, పంచుకుంటూ పెరుగుతుందండి విద్య. ఎస్ రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సాధనే వింటున్నారు వీతి రాజే చిన్నబాబు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే 0226241 నంబర్కు వాట్సాప్ చేయాలి.

ఇంకొకరు పంపించారండి, ఎవరో చూద్దాం. బాగా దుఃఖం అంటున్నారు, బాధ దుఃఖం, బాగా దుఃఖం. మండరాయి గ్రామం నుంచి అనుబల మోహన సుభద్ర, కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సరే పంపించారు, బాధ అంటూ. సరే, నేను ఒక చాలా పాటలు మనం వినవి చాలా వందలు కాదు వేలలో ఉన్నాయేమో అనిపిస్తుంది. అసలు ప్రపంచంలోనే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్కువ సినిమాలు తీసేది మన తెలుగు వాళ్ళే, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే. అంటే మన తెలుగులో వచ్చిన ఇన్ని సినిమాల్లోని పాటలు అన్నీ వినలేం కదా, కొన్నేను వింటాం. అసలు విన పాటలు చాలా మెలోడీస్ ఉన్నాయి, అద్భుతమైన పాటలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని వినిపించిన రాగాలు కార్యక్రమంలో ఆ ప్రోగ్రాంలో కూడా పరిచయం చేస్తూనే ఉన్నాను. నేనైతే ఇప్పుడు

ఒక పాట మీకు పరిచయం చేయబోతున్నాను. నేను అప్పుడప్పుడు వినను, ఎక్కడ తీసుకొచ్చావు చిన్న బాబు, ఎక్కడ పట్టుకొచ్చావు అంటుంటారు కదా, అలాంటిది ఇది ఒక పాట. చిత్రం పేరు చెప్పండి, మేల్ సింగర్, నేపథ్య గాయకుడు ఎవరో చెప్పండి, పాట మాత్రం వినండి. ఎప్పుడు వినలేదు ఏంటబ్బా ఈ పాట అనేటట్లుగా ఉండొచ్చేమో మేబీ, జాగ్రత్తగా వినండి. మన సందరి సందరి వింటున్నారు విత్యురాజే చిన్నబాబు 101.3 మెగాహెర్ట్స్ పై.

సచిన్ మిశ్రా గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మీరైతే బాగానే తెలుసుకున్నారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరో చూద్దాం. నేను పుట్టలేదు అంటున్నానండి ఈ సాంగ్ వచ్చేసరికి. సంతోష్ గారు ఫ్రమ్ భద్రాచలం నుంచి 2010లో వచ్చిందండి ఈ సాంగ్. అప్పుడు మీరు పుట్టలేదా. జాబా భువనేశ్వర భూలక్ష్మి వెళ్ళడం నుంచి ఓకే రాబోయే చందమామ అంటున్నారు కాదు కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు. ఓ చెప్పండి మీరే చెప్పండి అంటున్నారు. చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లెక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చంద్ర చిత్రాల గ్రామం నుంచి దంబోజి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు చందమామ రావి అంటున్నారు. కర్నూలు జిల్లా గొనగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి తారకరాముడు గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అట కాదు మీరే చెప్పండి అంటున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి చెరువు వేముల పరిశ్రమలు పద్మ. తర్వాత ఎవరు నరసింహారావు పంపించారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం. తారక రాముడు ఎస్పీపీ అంటున్నారు కాదు. నెక్స్ట్ సుబ్బారావు. సుబ్బారావుకి కోపం వచ్చిందట కాదు గుబ్బల ఓకే రుత్విక కాదండి రుత్విక గారు. కేదరి వీరేశ్వరాలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. పాలెం పోలయ్య ఆలుగడ్డ నందేశ్వర నుంచి బాధ అంటున్నారు. ఎక్కడి నుండి తెచ్చారు చిన్నబాబు ఈ పాట అంటున్నారు మురహరిశోద జానకీరాజు. మనం వినని పాటలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఇదొకటి. అప్పలరాజు గారు తెలియదు సార్. ఏమిటి మీకు అందలేదా ఉప్పు అప్పలరాజు గారు. చరణ్ కాజగ్రామ నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి చరణ్ అట చరణ్ గది పాడింది. ఇక వచ్చేస్తాయండి. గీతా మాధురి మంగళగిరి దామరుల చిన్నమస్తానరావు పెద్ద మస్తానరావు రైట్ ఆన్సర్ పంపించారు. నాగా చిత్రంలో అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నితి సంతోషిణి. తర్వాత ఎవరు టైప్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా నుంచి భవానీపేట గ్రామం నుంచి మహమ్మద్ దినేదుల్లా గారు. ముద్దులు మామయ్య అట అబ్బా ముద్దులు మామయ్య మాట ఉందా సరే నేనే చెప్పేస్తాను జాగ్రత్తగా వినండి. చిత్రం పేరు పాపి అండి. ఎల్లం ప్రేమ్ పాడారు లిరిసిస్ట్ కూడా వారే. ఇది 2010 రిలీజ్ అయిన చిత్రం. అయితే ఈ చిత్రం చూడలేదు ఈ చిత్రంలోని పాటలు కూడా వినలేదు కదా. సందరి సందరి పెట్టినారు విత్యూ రాజే చిన్నబాబు స్టూడియోలో. సమయం చూస్తే 3:32 దాటి 7 సెకండ్లు. జీకే ప్రశ్న పదండి పదండి ఆన్సర్ చేయడానికి 0662-44-14 నెంబర్కి వాట్సాప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఆయుష్మాన్ భారత్ పథకం ఒకటి. ఇది దేనికి సంబంధించిన పథకం? కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ఈ పథకం దేనికి సంబంధించింది? మీకు తెలిస్తే 0662-44-14 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందరి సందరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అల్పించిన భూమన చంద్ర గీతం అలుడా మజాకా చిత్రం నుంచి.

సందడి సందడి వింటున్నారు విత్ యువరాజ్ జయచంద్ బాబు. నేనైతే ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అయితే అడిగాను కదా. 08662414 నెంబర్కి వాట్సాప్ చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ దేనికి సంబంధించింది అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు, చూద్దాం. ఎవరు? మహమ్మద్ ఇనైతులా భవానీపేట గ్రామం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు దేవరగట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? కోటేశ్వరరావు గారు పంపించారు ఒడిస్సా నుంచి, రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఎవరు? దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? నాసిక వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? రాజన్న సిరిసిల్ల జరిగిన చీరల మంచి గ్రామం నుంచి విమల పరిశ్రమలు పద్మ, రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ ఆన్సర్. కాదిరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పెడన చదివాను కదా, రైట్ ఆన్సర్. జాపా భువనేశ్వర భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కర్నూతుల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమేజర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పేటేటి సురేష్ బాబు గారు నందమూరి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి పంపించారండి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దునూరు, రైట్ ఆన్సర్. అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడలకి పేదలకా, మన తెలుగు టైప్ చేసేటప్పుడు కొంచెం స్పెల్లింగ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఓకే, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కమతం వీరన్న గారు, వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముడిపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఐఆమ్ గువ్వల, ఓకే, రుత్విక, రైట్ ఆన్సర్ పంపించారు. ప్రజలకు అంటూ పంపించారండి. ఓకే, సంతోష్ గారు ఎస్ భద్రాచలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. మంగళగిరి నుంచి, మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు

0: రైట్ ఆన్సరే పంపించారు. వచ్చి పరిశుభ్రత పారిశుద్ధ్యము నల్గొండ జిల్లా చిత్రేడు గ్రామం నుంచి దంపతి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు. చెప్తానండి నేను, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్ పంపించారు వీక్లీ బజార్ నుంచి. నెక్స్ట్ ఎవరు, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రమేష్, రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహవారి జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుంచి. ఓకే అప్పలరాజు గారు అలడా బాజాకుల పాటతో మంచి హుషారు తీసుకొచ్చారు మన శ్రోతల కట్ట. ముందు మీరు హుషారయ్యి డాన్స్ వేసి ఉంటారు అది చెప్పండి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత పథకం ఆరోగ్య సంరక్షణ వైద్య బీమాకు సంబంధించిన పథకం. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జీకేకి సంబంధించిన ప్రశ్నలు అయితే ఎక్కువగా అడగాలని ఉంది, ఎందుకంటే నేను ఒక పాట వినిపిస్తే ఆ పాట గురించి చెప్పలేకపోతున్నారు కదా. పదండి ప్రశ్న, నేనైతే చెప్పేస్తున్నాను, ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ప్రధానమంత్రి గారు జన్ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది అన్ని పథకాల గురించి మనం విపులంగా వివరణంగా అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కదా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశం ఏమిటో మీకు కూడా తెలిస్తే 08662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటేనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు వీతివరాజే చిన్నబాబు.
1: నిల్ల నిల్ల మెరిసెను తార నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
4: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
0: సందరి సందరిలో చంద్రబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మీకు కనుక తెలిస్తే 08662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. తేన మనసులు చిత్రం నుంచి రాజ్ సీతారాం పీసీసీలు ఆలపించిన పాట వింటుండేవండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందరి సందరి వింటున్నారు విత్తివరాజ్ చంద్రబాబు. Thank you.

ప్రధానమంత్రి గారి జన్ ధన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగాను కదా. గౌరవనీయ భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం, మోడీ గారి ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. అయితే నేను ప్రధానమంత్రి గారి పథకాల గురించి అడుగుతున్నాను కదా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని చాలా మంది అయితే వాట్సాప్ చేశారు, చూద్దాం. రామానగర్ నుంచి బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజలు అందుబాటులోకి తీసుకురావడానికి చిరుబాబు గారు అంటున్నారు. మీరు ప్రచారం చేస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయి, ఆహ్లాదకరంగా ఉంటున్నాయి, చాలా బాగా వింటున్నాం. ఎక్కడి నుండి తెస్తారు ఏమో తెలియదు, కానీ అద్భుతమైన పాటలు ప్రసారం చేసి ఆన్సర్ చెప్పమంటే మాత్రం మేము చెప్పలేకపోతున్నాము. ఉప్పు ఉప్పు ఉప్పు అని ఉప్పు అందుకుంటున్నాము. ఉప్పు కోసం సముద్ర తీరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ బాధను అర్థం చేసుకోగలరు? మీరేమో చివరిలో ఇబ్బంది ఉందా అంటారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు ఇబ్బంది ఏం లేదండి, మీకు పరిచయం చేస్తున్నాను ఆ పాటలు. రాజుల నుండి జైన గారు, వెనకబడిన వారికి ప్రతి ఒక్కరికి అకౌంట్ కలిగి ఉండటం కోసం, రైట్. సూపర్ అన్నమాట. తర్వాత ఎవరో చూద్దాం, హైదరాబాద్ నుంచి పంపించారండి షహానా గారు, రైట్ ఆన్సర్. తర్వాత కనకరావుపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు గారు, దేశంలోని పేద మరియు వెనకబడిన వర్గాల వారి కుటుంబాల వారికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం, సూపర్. పేదల బ్యాంకింగ్ సేవలకు అందుబాటులోకి తేవడం కోసం అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిరవంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ కొండారెడ్డి సిద్దవడ మండలం కడప జిల్లా నుంచి పంపించారు సుమలత గారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలి, ఎస్ సూపర్. తర్వాత ఎవరు సిద్దవడ, ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్ సుమలత సంతోష్, అందరికీ బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, శ్రీనివాసరావు కోదాడ. కాళ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? మురహరి యశోద జానకిరాజు గారు, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వరం గ్రామం నుంచి, ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? నెక్స్ట్ రాము గారు పంపించారు, కావలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ ఆ ముఖ్య ఉద్దేశం చెప్పారు. దేశంలోని పేద ప్రజలకు వెనుకబడిన వర్గాల కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం హైదరాబాద్ భోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్. వివి కోటేశ్వరరావు గారు పంపించారు ఒడిశా నుంచి, ఓకే వారి ఉద్దేశం చెప్పేశారు. ప్రతి ఒక్కరికి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలని అందుబాటులోకి తీసుకురావడం అంటున్నారు. మహమ్మద్ దినేతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి, పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం జీరో బ్యాలెన్స్ పథకం, ఎస్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి రావడం, దమోజీ వెంకటాచారి చిత్రేళ్ళ గ్రామం నుంచి వారి కుటుంబ సభ్యులు ఇలా పంపారు. నరసింహరావు గారు, ఎస్ దేవరగట్ల నుంచి పంపించారు, కొత్తగూడెం నుంచి. వీరి ఉద్దేశం కూడా అదే, దేశంలోని పేద ప్రజలకు బలహీన వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం కోసం. పాలంపాలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పేద ప్రజలకు బ్యాంకింగ్ అవసరాలు, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ రమేష్, రైట్ ఆన్సరే. మించిర్యాల చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప, దేశంలోని పేద మరియు వెనుకబడిన వర్గాల కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం. నెక్స్ట్ బలహీన వర్గాల వారికి బ్యాంకింగ్ సేవలు, మంగళగిరి నుంచి దామట్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు. కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి పంపించారు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం అంటున్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా అంటున్నారండి. కృష్ణా సంతోష ప్రొద్దుటూరు స్పందన ట్రైలర్స్ వీరంతా పంపించారు. ఆర్జీ చిన్నబాబు గారు జవాబు అంటూ బలహీన వర్గాల వారికి బ్యాంక్ ఖాతాలు అంటున్నారు. ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. నారకట్టుపల్లి మండలం నెమరి గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత, వీరి కూడా ఉద్దేశం కూడా అదే. కమతం వెంకటలక్ష్మిరెడ్డి వీరమ్మ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ అదే ఉద్దేశం. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ వారి ఉద్దేశం కూడా అదే. పెడ నుంచి ప్రభాకర్ గంగా భవాని, ప్రభాకర్ రావు గారు, గంగా భవాని గారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, వీరి ఉద్దేశం కూడా అదే. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ వారి ఉద్దేశం కూడా అదే. దాసరిపురం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, వారి ఉద్దేశం కూడా అదే అనమాట, పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు. నెక్స్ట్ లక్కిరెడ్డిపల్లి మండలం కర్నూతుల అగ్రహారం నుంచి శ్రీరాములు లక్ష్మమ్మ, వీరు

అదే ఉద్దేశం పంపించారండి. నాస్క్ వేణు దేశాయిపేట నుంచి, రైట్ ఆన్సర్. ఐ మీన్ అదే ఉద్దేశం జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి కూడా అదే ఉద్దేశంతో పంపించారు. మరికొన్ని లేదు, ఒకళ్ళు అప్పలరాజు గారు, వీరు రమేష్. ఓకే, నాకు అందిన ఆన్సర్స్, ఐ మీన్స్ ఉద్దేశాలన్నీ అవేనండి. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 4 గంటలు. ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ విందాం, ఆ తర్వాత వివిధాలోకి వెళదాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షీసెల్స్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో ఆయన నాయకత్వానికి గుర్తుగా గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ తెలిపారు. అనంతపురంలో జులై 1న జరగనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్టపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నట్లు రాష్ట కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి తెలిపారు. సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని మన్ కీ బాత్లో తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 436 రూపాయల వార్షిక ప్రీమియంతో, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 20 రూపాయల వార్షిక ప్రీమియంతో అందుబాటులో ఉండగా, ఆయుష్మాన్ భారత్ ఏటా 5 లక్షల ఉచిత వైద్య చికిత్స పథకాలు అందుబాటులో ఉన్నాయి. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఓటర్ నమోదు, పారాల డిజిటలైజేషన్ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించి ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన 2 బూత్ లెవెల్ అధికారులను సస్పెండ్ చేస్తూ పార్వతీపురం అన్యం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నవజాత శిశువు నుండి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రసార భారతి, దూరదర్శన్ కేంద్రం వివిధ ప్రాంతీయ వార్తా విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన కరస్పాండెంట్, సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ జులై 9. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సమయం చూస్తే 4:08 దాటి 44 సెకండ్లు. మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వివిధ కార్యక్రమంలో స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుంచి పాటలు విందాం. ఒకే చిత్ర గీతాలు వినాలి కాబట్టి చంద్రబోస్ రచించిన అన్ని పాటలు ఈనాటి వివిధ కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో సామ్యం చేస్తే 4:29 దాటి 17 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వివిధ వింటున్నారు వివిధ కార్యక్రమంలో ఒకే చిత్ర గీతాలు, అంటే ఒకే చిత్రంలోని పాటలు, ఒకే చిత్ర గీతాలలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి మనం పాటలు వింటున్నాం. స్టూడెంట్ నెంబర్ 1 2001 రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. దర్శకుడిగా రాజమౌళికి ఇది తొలి చిత్రం. జైలు నుండి వచ్చి చదివి లాయర్ అవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా జైలు పాలైన హీరో లాయర్ అయిన తర్వాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించాడన్నదే ఈ చిత్ర కథాంశం కదా. ఈ చిత్రంలోని తారాగణం విషయానికి వస్తే జూనియర్ ఎన్టీ రామారావు ఆర్ ఆదిత్య పాత్రలో ఉంటాడు. మల్లాది రాఘవరావు గారు ఆదిత్య పాత్ర తండ్రి. అయితే గజాల అంజలి, రాజీవ్ కనకాల సత్య, కోట శ్రీనివాసరావు, తర్వాత బ్రహ్మానందం, ఆలి, తనికెళ్ల భరణి, సుధా, ఎంఎస్ నారాయణ, గుండు సుదర్శన్, అజయ్, శేఖర్, ప్రీతి, నిగం, ఎల్బి శ్రీరామ్,

సమీర్ అనంత్, రఘునాథ్ రెడ్డి తారాగణం వీరు నటీనటులండి. ఈ చిత్రం నుంచి మనమైతే పాటలు వింటున్నాం. ఎంఎం కీరవాణి చిత్ర బృందం ఆలపించినటువంటి పాట చంద్రబోస్ గీతం వింటున్నామండి. వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ విత్యవరాజ్ చిన్నబాబు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నిల్ల నిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
4: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 సినిమా కబుర్లు.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వివిధ వింటున్నారు వీతివ్రాజి చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాటలు వింటున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఆదిత్య. ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్నాక ఇంజనీరింగ్ చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రికి మాత్రం తన కొడుకు లా చదవాలనుకుంటాడు. ఈ విషయం మీద తండ్రికి కొడుక్కి విభేదాలు వస్తాయి. ఇక ఆ విభేదాల మధ్యలో గొడవ పడుతూ ఉంటారు. తర్వాత గొడవకు కారణమవుతూ ఉంటుంది. ఈలోపు ఆదిత్య ఒక మహిళని మానభంగం నుండి కాపాడబోతూ అనుకోకుండా ఒక గూండాన్ని హత్య చేస్తాడు. దీంతో తన తండ్రి వాడిని అసలు ఇంట్లోనే ఉంచవద్దు, వెళ్ళిపోమంటాడు. అయితే ఆదిత్య మాత్రం విశాఖపట్నంలో ఒక లా కాలేజీలో విద్యార్థిగా చేరతాడు. అదే కాలేజీలోని రౌడీ విద్యార్థులు ఎక్కువ అనే పేరు కూడా బాగా ఉంది. ఆ రౌడీ మోకకే సత్య అంటే మరెవరో కాదు రాజీవ్ కనకాల అనే విద్యార్థి నాయకుడు. ఈ సినిమాలో ఆదిత్యని ఒక అనామక యువకుడిలా చూపిస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతూ ఉంటుంది. ఆదిత్య మాత్రం ఈ రౌడీ విద్యార్థులందరినీ తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వ్యూల తర్వాత హీరో ఒక హత్య ఆరోపణలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్తుడు అని తెలుస్తుంది. జైలధికారులు ప్రత్యేక అనుమతితో కాలేజీ తరగతులకు హాజరవుతూ ఉంటాడు మన ఆదిత్య అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నమాట. ఇది కథాంశం. ఆ తర్వాత కథాంశం ఏమిటో శ్రోతలందరికీ తెలుసు కదా. నిర్మాత చిత్రానువాదం దర్శకత్వ పర్యవేక్షణ కె రాఘవేంద్రరావు గారు, దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి, మాటలు పృథ్వీరాజ్ విశ్వనాథ్, పాటలు చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. మరి వివిధాలు ఇప్పుడైతే వినబోతున్న పాట
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
5: 101.3.
1: వివిధాలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాటలు వింటున్నాం. ఉదిత్ నారాయణ చిత్రం ఆలపించిన చంద్రబోస్ గీతం వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: City FM 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 4:50.04. నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసనమైంది. ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి ఉండదు, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట, పాండ్, లేక్. అందుకే మానస సరోవరం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది అక్షర సత్యం. కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయత అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్లో సామర్థ్యం దెబ్బతినడానికి, ఇలా కోపం ఎన్నో అనర్థాలని సృష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కట్టెలు తెంచుకునే కోపం, ఎందుకంత కోపం, అసలు కోపానికి కారణాలేమిటి అని దానికి గల కారణాలను అన్వేషిస్తే దిగులు, అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా ఉన్నాయి. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కొన్ని ప్రయత్నాలు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో, అంటే 10 నుండి 1, 20 నుండి 1, మరీ కోపం ఎక్కువైతే 100 నుండి 1 అంకెలను లెక్క పెట్టాలి. లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణమయ్యే పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీ కోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కోపం తెప్పిస్తే, వాటి నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కొంచెం బయట వాక్ చేసి రండి, ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఓ, దీనివల్ల ఏమవుతుందో అనుకుంటారా? చాలా మార్పు ఉంటుంది. ఎస్, బిలీవ్ మీ, ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది, మీ కోపాన్ని అణిచివేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల మనసును దాని మీద లగ్నం చేయొచ్చు. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయమవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించండి, ఆలోచించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం మీ కోపానికి గల ప్రధాన కారణం ఏంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకునే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి మీకు కోపం వచ్చినప్పుడు అతనితో ఒకసారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇది మానసిక భావోద్వేగాల నుండి బయటపడేయడానికి ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి, మీ భావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడతాయి. మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం మంచిది. అదేవిధంగా మర్చిపోవడం, క్షమించడం, ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా కొంత సమయం వేచి చూస్తూ తప్పకుండా మార్పు వస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపాన్ని అణిచేయడానికి ఇదొక గొప్ప మార్గం. అనేక సందర్భాల్లో మనలోని నిరాశ కోపం రూపంలో బయటకొస్తుంది. దానికి మన కోపం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు, విక్టిమ్స్ అవుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులు అర్థం చేసుకునేవారై, ట్రస్ట్ వర్తి అయి ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్తో వ్యక్తపరచుకున్నప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. డాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెళ్లడం, స్నేహితులతో కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయాల్సిన మరికొన్ని మార్గాలు. పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, పాజిటివ్ గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం అందంగా ఉంటుంది. మీకు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదవడం చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలి అని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్లీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్లీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు, అలానే కోపం మరింత పెరిగిపోతుంది, కానీ అసలు తగ్గదు అని గమనించండి. అయితే ఎలాగో బాధ పోదు కాబట్టి మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా ఎవరిని తిరిగి ఏమీ అనకండి, అదే మంచిది. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా ఉండరు. ఏదో అప్పటి పూర్తికి ఏదో చేసేస్తారు, పగ తీర్చుకున్నాము అనుకుంటారు, కానీ ఆ పగ తీరదు, ఏమీ కాదు. మీరు గిల్ట్లోకి కూడా వెళ్తారు. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదే విధంగా ఆనందంగా కూడా ఉండలేరు అని తెలుసుకోండి. పగ తీర్చుకునే కంటే కూడా శాంతంగా ఉండడం, కాసేపు కావాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కోపము, చిరాకు పెరిగిపోతూ ఉన్నాయి. సహనం లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. చిన్న మాటకు కూడా ఇరిటేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటారు? జీవితంలో హ్యాపీనెస్ లేదా, అనుకున్నవి దొరకట్లేదా, లేదా చేయి జారిపోయాయా, ఏదో కోల్పోయి ఉంటారు. అందుకే ఇంత కోపం. మీ లైఫ్ లో ఏం కావాలి? ఒంటరితనం ఉందా, లోన్లీనెస్, ఇవన్నిటినీ ఫస్ట్ అడ్రస్ చేయండి. చికాకు, చిరాకు, కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ saying bye for now today in our vanilla program. I'll get back to you in our next program. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తన లక్ష్యమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో ఆయన నాయకత్వానికి గుర్తుగా గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరిజన్, సముద్ర తీర రక్షకుడు అనే బిరుదుతో సీషెల్స్ దేశం సత్కరించింది. మానవ జీవితంలో బీమా ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 20న జాతీయ బీమా అవగాహన దినోత్సవం, నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు. బీమా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. స్వదేశీ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికత, బలమైన రక్షణ వ్యవస్థతో భారత్ త్వరితగతిన ఆత్మనిర్భరత వైపు దూసుకుపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో బోయపాడు, దొండవాడ తీరాల్లో 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి రాష్ట హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. 2 కాలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేశామని ఈ సందర్బంగా చెప్పారు. తిరుమల డంపింగ్ యార్డును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఈరోజు పరిశీలించారు. 40 నుంచి 50 టన్ల చెత్తను ప్రాసెస్ చేసి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:04:50. నేను మీ క్రిష్. సో క్లైమేట్ ఎలా ఉంది? అద్దరిపోయింది కదా. ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ కూల్ కూల్ క్లైమేట్లో. బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ 11 o'clock వరకు. సో ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్, అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో తెలుసు కదా గీత్ గాత షెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వేడియా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:12:35. మన్మునామ్ గీత్ గాతజల్లో బ్యూటిఫుల్ సాంగ్స్ విట్. నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ హైవే నుంచి ప్లే చేస్తున్నాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. వింటూ స్టడీ వింటూ యూత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యోర్ క్రిష్.

0: అరిజిత్ సింగ్ పాడిన సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ దిల్ హై ముష్కిల్ నుంచి ప్లే చేసిన సాంగ్ ని కంపోజ్ చేసింది ప్రీతం. మనమున్నాం గీత్ గాథా షెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ తమాషా నుంచి ప్లే చేస్తున్నాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటను పాడింది మోహిత్ చౌహాన్. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం గీత్ గాథా షెల్లో చిన్న బ్రేక్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనమున్నాం గీత్ గాథా షెల్లో హిందీ సాంగ్స్ వింటూ.

నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డ్రైవ్ నుంచి ప్లే చేస్తాను. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ టూ విత్ భారతీ FM 101.3 అండ్ మనమున్నాం గీత్ కథ షెల్లో విత్ మీ యోర్ ఆర్జే క్రిష్.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రాజనీతి నుంచి ప్లే చేశాను. అండ్ మనము నాం గీత్ గాత షల్లో హిందీ సాంగ్స్ వింటూ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ ఐ హేట్ లవ్ స్టోరీస్ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది విశాలన్ శేఖర్. అండ్ ఈ పాటను పాడింది శ్రేయ ఘోషల్. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

ఎంఎస్ ధోని మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్నారు అండ్ మనమున్నాం గీత్ గాథా చెల్లో స్టూడియోలో. టైం 5:50. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఈ సాంగ్స్ తో బై బై చెప్పద్దాం. గీత్ గాథా చెల్కి మాత్రమే అండ్ ఎగ్జాక్ట్ గా 6 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం కృష్ణా తీరంలో. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఈ నెల 30న విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేయనున్నారు. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, త్వరలోనే ఎయిర్పోర్ట్ ప్రారంభ తేదీని ప్రకటిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ చెప్పారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, వచ్చే నెల 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తిరుపతి జిల్లా ఓటర్ నమోదు ప్రత్యేక అధికారి గోవిందరావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా తిరుమలలో తడిచెత్త, పొడిచెత్తతో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా త్వరలో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు. తిరుమల కాకులమానుకొండ వద్ద ఉన్న డంపింగ్ యార్డును ఆయన ఈరోజు పరిశీలించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తి నింపుతూ, యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి వారి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక తెలుగు అనువాదం ఈ రాత్రి 8

గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రంలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కానప్పటికీ పక్క రాష్ట్రాలలో పోలియో కేసులు నమోదు కావడంతో మన రాష్ట్రంలో కూడా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి తెలిపారు. రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో వ్యాక్సిన్ అందిస్తారని చెప్పారు. దక్షిణ కోస్తాలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది.

0: ఇక వార్తల వివరాలు. రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ద నౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరి కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై. ఆజ్ సముద్ర సే లేకర్ ఆకాశ తక్ హమారా భారత్ అధిక సురక్షిత్ ఔర్ ఆత్మనిర్భర్ బన్ రహా హై.
0: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచ స్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: గణపతి బప్పాకి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ. జో లోగ్ గణేష్ జీ కి మూర్తియాం బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ హై కి వే మిట్టీ కి మూర్తియోం కో ప్రాథమికతా దే ఔర్ జో లోగ్ మూర్తియాం ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్సే బనీ హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియాం బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ PDPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 1 ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:19:55. వెల్కమ్ టు కృష్ణా తీరం. మరి కృష్ణా తీరంలో ఏం మాట్లాడుకుందాం అంటే 12 ఇయర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హైలైటింగ్ కీ అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్. దీనికి సంబంధించి ఈరోజు మనం ఒక స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం ఒక స్కీమ్ మాట్లాడుకుందాం. సో ఈరోజు పిఎం ఉషా స్కీమ్ అంటే ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ స్కీమ్ అనమాట. అసలేంటి స్కీమ్, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఆ విశేషాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం కృష్ణ తీరంలో. ఈ లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

టైప్ ఆఫ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నాం కృష్ణా తీరంలో స్టూడియోలో టైం 6:31:35. సో మాట్లాడుకుందామని చెప్పాను పిఎం ఉషా స్కీమ్ గురించి. అంటే ఏంటి, ఇందాక చెప్పాను ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ స్కీమ్ అనమాట. సో మన భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్,

ఇలా అన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఉంటాయి కదా, అవి అలాగే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే విద్యా ప్రమాణాలను ఇంప్రూవ్ చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యం అన్నమాట. మరి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఆ వివరాలేంటో ఈ స్కీమ్కి సంబంధించి కృష్ణా తీరంలో. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం టూ విత్ భారతీ FM 101.3, నేను మీ క్రిష్.

రామ్ మీరు ఎలా పాడిన సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి. మనమున్నాం కృష్ణా తీరంలో పిఎం ఉషా స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ చెప్పాను కదా ఇందాక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉంటాయో వాటి గురించి అనమాట. సో అంటే యూనివర్సిటీస్ కానీ అండ్ కాలేజెస్లో ల్యాబ్స్, అలాగే డిజిటల్ నెట్వర్క్స్ను డెవలప్ చేయడం, అంతేకాదు ఫర్ అప్గ్రేడింగ్ క్యాంపసెస్ అండ్ ఫర్ న్యూ మోడల్ డిగ్రీ కాలేజెస్, ఇలా ఎవ్రీథింగ్, ప్రతి దానిలో సపోర్ట్ ఉంటుందన్నమాట ఈ స్కీమ్ అండర్లో. అంతేకాదు రీసెర్చర్స్ కి సంబంధించి ఎంకరేజ్మెంట్ కానీ, ఇన్నోవేషన్ అండ్ ఆల్సో ఫర్ స్కిల్ డెవలప్మెంట్, ఇలా ప్రతి దానిలో కూడా ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా మాట్లాడుకుందాం పిఎం ఉషా స్కీమ్ గురించి కృష్ణా తీరంలో. ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్ నుండి ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

మిరియాలో పాడిన లవ్లీ సాంగ్ ఉన్నారు, ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్ నుండి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది మికీ జే మేయర్. అండ్ మనము నామ్ కృష్ణ తీరం. పిఎం ఉషా స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్కి సంబంధించి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా కోర్సెస్ని రూపొందించి అండ్ స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా పెంచడం ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అన్నమాట. అంతేనా కాదు, ఇంకా ఉంది. మెయిన్గా మహిళలు అంటే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ను మరింత అందుబాటులోకి తీసుకురావడం కూడా ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాని మెయిన్ ఎయిమ్ కూడా. అంటే ఇలా ఈ పథకం అనేది ప్రభుత్వ అలాగే ప్రభుత్వ సహాయంతో నడిచే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు కాలేజెస్లో విద్యా ప్రమాణాలను పెంచడం. ఇంకా ఉంది, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. ఫ్రమ్ ద మూవీ బేబీ నుండి ప్లే చేస్తాను లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. సో ఈ సాంగ్ని కంపోజ్ చేసింది విజయ్ బుల్గనిన్ అండ్ ఈ పాటను పాడింది శ్రీరామచంద్ర. వింటూ స్టేట్ యూన్ టూ విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

అంటే బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఫ్రమ్ ద మూవీ బేబీ నుంచి ప్లే చేశారు. అండ్ ఎనీవే, మనం కృష్ణా తీరంలో ఒక స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం, పిఎం ఉషా స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో చదువుకునే అవకాశం పొందుతారు. అంతేకాదు కాలేజ్, అంటే కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఏదైతే క్వాలిటీ ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయన్నమాట. అసలు చెప్పండి, నిజంగా అంటే ఒక దేశ అభివృద్ధికి నాణ్యమైన విద్య చాలా చాలా అవసరం, అవునా కదా? అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ దిశగా ఉన్నత విద్యను మరింత స్ట్రాంగ్ చేస్తూ ఎవ్రీ స్టూడెంట్కి మెరుగైన ఫ్యూచర్ని అందించే ఈ గొప్ప ప్రోగ్రామే పిఎం ఉషా స్కీమ్ అన్నమాట. సో అది సంగతి. ఈరోజు కృష్ణా తీరం మీ అందరికీ నచ్చిందని

కి మెరుగైన ఫ్యూచర్ ని అందించే ఈ గొప్ప ప్రోగ్రామే పిఎం ఉషా స్కీమ్ అన్నమాట. సో అది సంగతి. ఈరోజు కృష్ణాతీరం మీ అందరికీ నచ్చిందని సో అది సంగతి ఈరోజు కృష్ణాతీరం మీ అందరికీ నచ్చిందని

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అహ్మదాబాద్లో నిర్వహించిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో

భారత్ మొత్తం 114 పతకాలను, 102 స్వర్ణ పతకాలను సాధించి పతకాల పట్టికలో భారత అగ్రస్థానంలో నిలిచిందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులకు సూచించారు. నషాముక్తి భారత కార్యక్రమాల సమర్థవంతమైన నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు గాను అలాగే 1972 ఈగల్ హెల్ప్ లైన్ ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఏలూరు జిల్లా ఈగల్ సెల్ ఆర్ఎస్ఐ ఉదయ్ భాస్కర్ కి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డు హోంమంత్రి బంగళపూడి అనిత ఈరోజు ప్రదానం చేశారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడమే ధ్యేయంగా బాలామృతం ప్లస్ అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి మాట్లాడుతూ చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు ఇప్పటికే 350 కోట్ల రూపాయలతో బాలామృతం అందిస్తున్నామని చెప్పారు. పోలియోరహిత రాష్ట్రం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, 2 పోలియో చుక్కలతో పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు. రాష్ట్రంలో 108 పాలిటెక్నిక్ కళాశాలలకు అనుమతులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్ఎం రిసెడ్ లైన్స్ ఇంతటితో సమాప్తం.

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
6: స్టూడియోలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్

0: ఆలోచించుకోవాలన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను, సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఇకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ది మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు

0: ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలంది పుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమవుతుండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:15:38. సో వెల్కమ్ చెప్పేద్దాం మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మనస్సును మనసేకి. తెలుసు కదా, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మూవీ క్వశ్చన్స్ మాత్రమే కాదు, మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాను. బట్ ఫస్ట్ అయితే ఒక సాంగ్ ప్లే చేస్తాను. జస్ట్ సింపుల్గా నాకు ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి చాలు, ఓకేనా?

ఎంతకాలమే. ఈ సాంగ్ ఏ సినిమాలోది తెలిస్తే 0866244811 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇదే లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. ఆహా, నేను చెప్పను కదా, క్వశ్చన్ నేను అడిగాను కాబట్టి ఆన్సర్ మీరే చెప్పండి. ఈ సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో, రైట్ ఆర్ రాంగ్ అసలు ఏం పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, హాయ్ హలో క్రిష్జీ, రేడియో ఆన్ చేయగానే మ్యూజిక్ బట్టి క్రిష్జీ వచ్చారు అని మెసేజ్ చేశా. భాస్కరుడు వేడి, వరుణుడు రాబోయే ముందు కూల్ కూల్ వాతావరణం, ఎలా ఉన్నారు సార్ అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ జానకిజీ, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా, అండ్ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే అండ్ వెల్కమ్ టు సన్రైజ్. సండేనా, ఓకే, సండే కూడా సెలవు లేని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్లాష్ క్రిష్ క్రిష్ క్రిష్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి, అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ రాత ఓకే, మన్హర్ మంగళగిరి నుంచి పంపించారు, హాయ్ బ్రో అంటూ, హాయ్ మన్హర్ అండ్ నమస్కారం, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా. నిజామాబాద్ వీక్లీ బస్, సారీ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి పంపించారు, మహమ్మద్ జనిద్దీన్ స్నేహభాని జనిద్దీన్ పంపించారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ హాయ్ యూత్ ఐకాన్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, ఐ ఎమ్ అమూల్య, మీ వాయిస్ వింటే చాలా హ్యాపీగా ఉంది, ఏమి ఎనర్జీ లెవెల్స్ వావ్, కొంచెం

గారు జోగనందరావు కాలనీ నుంచి. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరు పంపించారు? సో వీళ్ళు మాత్రమే పంపించారనమాట. అదేంటి, ఏమయ్యారు మన మిత్రులందరూ? ఏమయ్యారు? సండే ఎఫెక్టా, లేకపోతే వర్షం ఎఫెక్టా, ఏమైంది? మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అని అంటూ పంపించారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు అని అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అది సంగతి. అండ్ 7:23:10 స్టూడియోలో టైం. రాజోల్ నుంచి జయన్న గారు, క్వశ్చన్ వినలేదు అని అంటూ. క్వశ్చన్ నేను ఇంకా రిపీట్ చేయలేను, ఎందుకంటే ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను. సాంగ్ ప్లే చేసానా, సాంగ్ ఏ సినిమాలో అది అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఆన్సర్ కౌశల్య కృష్ణమూర్తి అనమాట. బ్యూటిఫుల్ మూవీ, మీరు చూడకపోతే కనుక డెఫినెట్గా చూడండి, ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట. అండ్ అమూల్య, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కౌశల్య కృష్ణమూర్తి, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనం ఫిల్మ్ క్వశ్చన్స్ అడుగుతాను, అండ్ తర్వాత 3 క్వశ్చన్స్ మన మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? హీరో కార్తి, తెలుసు కదా, సూర్య వాళ్ళ బ్రదర్ కార్తి. చాలా చాలా మంచి మంచి మూవీస్ చేశారు మన తెలుగులో కూడా. కార్తి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏది తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హీరో కార్తి ఫస్ట్ మూవీ ఏది తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

తారంగబాణి జాతకం నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది వివేక్ సాగర్ అండ్ మనమున్నాం మనస్సున మనసేలో. నేను అడిగిన క్వశ్చన్, హీరో కార్తి ఫస్ట్ మూవీ ఏంటి తెలుగులో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం రైట్ ఓ రాంగో. కనకారావు గారు పెడన నుంచి ఆవారా కాదు కదా. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం కౌసల్య కృష్ణమూర్తి అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదీన్ స్నేహబాణి జనిదీన్. సో రైట్ ఆన్సర్, బట్ ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత పంపించారు మీకు మీరు. అండ్ యుగా ఓకే, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ఏమో తెలియదు మీరే చెప్పాలి అని అంటే అమూల్య, డెఫినెట్గా చెప్తాను నేను. అండ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్ అండ్ రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. సో తమిళ్లో అడగలేదు నేను, తెలుగులో అడిగాను, బట్ తమిళ్లో అయితే అది రైట్ ఆన్సరే. అండ్ దాన్ని మళ్ళీ డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు తర్వాత. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఊపిరి అంట, ఊపిరి ఎన్ని సినిమాల తర్వాత వచ్చింది తెలుసా కార్తీది. అండ్ హాయ్ నేమ్ పి జానకిరామ్ అండ్ ఉమా, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి పంపించారు నందిగామ నుంచి. పర్తివీరన్ తమిళ్ కాదు, తెలుగులో చెప్పండి. అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ కిషోర్ ఫ్రమ్ ఏలూరు నుంచి పంపించారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బట్ ఆన్సర్ ఏది. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ పర్తివీరన్. సో కోమల సాయి ఫ్రమ్ కూచినపూడి నుంచి పంపించారు. సో తమిళ్లో కాదు తెలుగులో చెప్పండి ఫస్ట్ సినిమా ఏంటి. అండ్ ఐఎమ్ ఫ్రమ్ రామాపురం, మై నేమ్ ఈజ్ రుత్విక అంటూ పంపించారు. సో పరుత్వీరన్ మీరు కూడా సేమ్ ఆన్సర్. అండ్ శుభ సాయంత్రం క్రిష్ గారు అని అంటూ కుమర్ వీధి రాజోలు గ్రామం నుంచి బసోది ఈరన్న, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా బట్ రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ తెలుగులో ఊపిరి అంట, ఊపిరి వరకు తెలుగులో కార్తీ సినిమాలే చేయలేదా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పరుత్వీరన్ తమిళ్ అండ్ సేమ్ శామ్యులా, ఓకే మేడుకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు మీరే చెప్పగలరు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదీన్ స్నేహవాణి జనిదీన్. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ తమ్ముడు అని అంటూ పోరంగి నుంచి వీర రాఘవమ్మ గారు, రేఖ సాయి మోనిక, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. సో స్టూడియోలో టైం 7:30:35 మనమున్నాం మనసున మనసే. హీరో కార్తి ఫస్ట్ మూవీ ఏంటి తెలుగులో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. మేబీ క్వశ్చన్ సరిగ్గా, ఐ మీన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమయ్యి ఉంటుంది. సపోజ్ ఐ మీన్ కార్తి ఫస్ట్ సినిమా ఏంటి అని అంటే పరుత్వీరన్ కరెక్టే, అది 2007 రిలీజ్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ సినిమా తంది తమిళ్లో అనమాట. అండ్ ఆ సినిమానే తెలుగులో తర్వాత డబ్బింగ్ చేసి మల్లిగాడు పేరుతో ఆ తర్వాత డబ్ చేశారు. బట్ యాజ్ అంటే తమిళ్ సినిమాలో చూసుకుంటే ఫస్ట్ సినిమా పరుత్వీరన్, అండ్ తెలుగులో చూసుకుంటే డబ్బింగ్ ఫస్ట్ సినిమా యుగానికొకడు, అండ్ తెలుగులో డైరెక్ట్ ఫస్ట్ సినిమా చూస్తే ఊపిరి అనమాట. సో చూద్దాం, అయితే అందరికీ రైట్ ఆన్సర్స్ ఇద్దాం, ఎందుకంటే కొంతమంది పరుత్వీరన్, కొంతమంది యుగానికొకడు, కొంతమంది ఏమో ఊపిరి, అది సంగతి. సో ఫస్ట్ డైరెక్ట్ సినిమా ఏంటి, అసలు సినిమాలో యాక్ట్ చేసింది పరుత్వీరన్. అండ్ తర్వాత తెలుగులో ఫస్ట్ సినిమా డబ్ అయింది యుగానికొకడు, అండ్ తెలుగులో డైరెక్ట్గా తెలుగులో చేసింది ఊపిరి అనమాట, అది సంగతి. అండ్ కోమల సాయి ఫ్రమ్ కూచినపూడి నుంచి ఈసారి రైట్ ఆన్సర్ యుగానికొకడు అని అంటూ సేమ్ ఆన్సర్. నెమోని గ్రామం నుంచి నార్కెట్పల్లి మండలం నుంచి పొన్న వెంకటేశం హేమలత యుగానికొకడు అని. ఎనీవే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి, మంచి క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. లైఫ్లో, మీ లైఫ్లో మీరు నేర్చుకున్న గొప్ప లెసన్ ఏంటి? అంతే కదా, ప్రతి వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా ఏదో ఒక లెసన్ నేర్చుకునే ఉంటారు, దెబ్బ తినే ఉంటారు, దాని నుంచి మనం డెఫినెట్గా ఒక పాఠం అనేది నేర్చుకునే ఉంటాం. ఏంటది మీ లైఫ్లో మీరు నేర్చుకున్న ఆ లెసన్ ఏంటి? 08662438148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

వరుణ్ డాక్టర్ నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. వెండి సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్. అండ్ మనమున్న మనసును మనసేలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ లైఫ్ లో మీరు నేర్చుకున్న గొప్ప లెసన్ ఏంటి? కనకారావు గారు పెడల నుంచి పంపించారు, అతి మంచితనంగా ఉండకూడదు అని అంట. సూపర్. అలాగే ఎంఎస్ దుర్గారావు గారు, నాట్ పర్మనెంట్ అంట, అంటే ఏది శాశ్వతం కాదు అనేది మీరు నేర్చుకున్నారు. వెరీ గుడ్. అండ్ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని అని అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు. సూపర్. అండ్ మనీ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అని నేను తెలుసుకున్నాను అని అంటూ పోరంక నుంచి వీరరాఘవమ్మ గారు. సూపర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మనకి ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదని నేర్చుకున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇది మాత్రం నేను కూడా నేర్చుకున్నాను అబ్బా రీసెంట్గానే. అండ్ అలాగే మన అనుకుని అందరినీ నమ్మకూడదు, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. ఎగ్జాక్ట్లీ. అండ్ గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా మనం తొందరపడి మాట్లాడకూడదని నేర్చుకున్నారంట ఆత్మకూరు నుంచి ఆదిశేష గారు. ఇది కూడా చాలా మంచి విషయం నిజంగా, ఎదుటి వాళ్ళని చెప్పనివ్వాలి ఏదైనా సరే. అండ్ ఒక్కటే కాదు, ఎప్పుడైనా సరే ఒక విషయం జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు, ఒక సిచ్యువేషన్లో దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు వచ్చి అదే విషయాన్ని రెండు రకాలుగా కూడా చెప్తారనమాట. దాన్ని కూడా మనం ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు నిజంగానే, ఎందుకంటే ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు రాంగ్ చెప్తున్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఇద్దరు చెప్పేది వినాలి, దాని తర్వాత మనకి నెమ్మదిగా ఒక సామెత కూడా ఉంటుంది కదా, నిజం నిప్పు లాంటిది, నెమ్మదిగా తెలుస్తుంది మెల్లగా. కొన్ని రోజులు గడిచిన తర్వాత నిజం తెలుస్తుంది, అందులో ఎవరు అబద్ధం ఆడారు అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ శ్రీనాథ్, ఆన్సర్ ఈస్ డోంట్ be proud. I'm first in my class, that's why I'm very proud. Now I taught a lesson, all are equal anta. సో మరి నాకైతే క్లియర్గా అర్థం అవ్వలేదు, ఇంకొంచెం క్లారిటీగా పెడితే ఇంకా బాగుండేది. అండ్ బంధువులను ఎక్కువగా నమ్మి మోసపోవడం అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు. సూపర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అతి మంచితనం మంచిది కాదని తెలుసుకున్నారంట. అండ్ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని అంటూ చరణ్ మేడుగొండ నుంచి పంపించారు. సూపర్. అండ్ అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత, నేను బాగా క్రికెట్ ఆడేవాడిని, జీవితం అంటే క్రికెట్ అనుకునేవాడిని, కానీ జీవితంలో క్రికెట్ ఒక భాగం అని తర్వాత నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు టీవీలో క్రికెట్ వచ్చినా నేను చూడను, ఇది నేను నేర్చుకున్న జీవిత సత్యం అంట. సో చూడకుండా ఎందుకు ఉండడం చెప్పండి, చూడొచ్చు హ్యాపీగా. ఎనీవే, కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, చాలా ఇబ్బందులు, మనశ్శాంతి లేని సందర్భాలు ఇలాంటివి ఎదుర్కొని వాటిని అధిగమించి నిలబడడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూలు జనిదిన్ స్నేహవాణి జనిదిన్. మరి వాటిల్లోంచి మీరు ఏం నేర్చుకున్నారు అది నేను అడిగేది. అండ్ VWD అబద్ధం ఆడకూడదని నేర్చుకున్నారంట నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అంటే ఇంతకుముందు అబద్ధం ఆడారా చెప్పండి నిజంగా. అండ్ అందరూ మనవాళ్ళు అని నమ్మకూడదు. సూపర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇది మాత్రం కరెక్ట్ అబ్బా. అండ్ హాయ్ క్రిష్ గారు ఫ్రమ్ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు. హాయ్ హాయ్, బట్ ఆన్సర్ ఏది? సో మీ లైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ ఇవ్వనమాట. అన్ని మంచి లెసన్స్ నేర్చుకున్నారు, వాటినే ఫాలో అవుతూ ఉండండి డెఫినెట్గా. అండ్ 7:39:38 స్టూడియోలో టైం, మనమున్న మనసును మనసేలో. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ ఇప్పటికిప్పుడు మీ లైఫ్లో ఉన్న ఒక పర్సన్కి సారీ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు సారీ చెప్పాలి అని అంటే మీ లైఫ్లో ఉన్న పర్సన్స్లో ఏ పర్సన్కి సారీ చెప్తారు, ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఓకేనా, ఐ మీన్ ఎవరు ఏ పర్సన్ అనేది ఆ ఒక పర్సన్ చెప్పండి. 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ వచ్చింది, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కష్టాలు అనేవి ఎప్పుడూ ఉండవు, దాని గురించి ఆలోచిస్తూ డిసప్పాయింట్ అవ్వకుండా ఏది జరిగినా ఒకందుకు మంచిది అనుకోవాలి, ముందు రోజుల్లో సుఖపడతాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది ఈ సెంటెన్స్ అయితే, అదే జరుగుతుంది లైఫ్లో అని అంటూ జానకీజీ. సూపర్, వెరీ నైస్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అంటే మీ లైఫ్లో ఇప్పటికిప్పుడు సారీ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: సిటీ ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ
2: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ థ్యాంక్ యూ నుంచి ప్లే చేశాను. అండ్ మీ లైఫ్లో మీరు సారీ చెప్పాలనంటే ఎవరికి చెప్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆన్సర్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ యశోదకి సారీ చెప్పాలని ఉంది అని అంటూ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు. సో మీ ఫ్రెండ్ యశోదకి సారీ చెప్పారు మొత్తానికి. యశోద వింటున్నారా? అండ్ మా అమ్మకి నాన్నకి సారీ చెప్పాలనుకుంటున్నాను అని అంటూ కిషోర్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. అయ్యో ఓకే, ఎనీవే మీ మమ్మీ డాడీ వింటే కనుక మీ సారీ యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అంటే ఎవరెవరైతే నాకు పంపించారో ఎస్ఎంఎస్లు, మీ సారీస్ అన్నీ కూడా మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ వింటూ ఉంటే. అండ్ నా ఫ్రెండ్కి సారీ చెప్తాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ మా మామయ్య గారికి చెప్తారంట, ఐ మీన్ వీళ్ళ మామయ్య గారికి. లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. అండ్ నా చెల్లికి సారీ చెప్పాలి మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ రామాపురం నుంచి శ్రీనాథ్ పంపించారు. అండ్ మీ ప్రశ్నకు మా సమాధానం మోజెస్కు అంటే నాకు అర్థం అవ్వలేదు. చరణ్ మేడుకొండ నుంచి పంపించారు. అండ్ హలో గైజ్ అంటూ పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. విక్రమ్ ఫ్రమ్ విజయవాడ నుంచి హాయ్, బట్ ఆన్సర్ ఏది? అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, గతంలో అనుకోకుండా జరిగిన తప్పులకు తీసుకున్న నిర్ణయాలకు సారీ చెప్పుకుంటాను మా వారికి కూడా. సూపర్, మీ వారు వింటూ ఉంటే కనుక మీ సారీని యాక్సెప్ట్ చేయాలి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. క్రిష్జీ లైఫ్లో ఇప్పుడు సారీ చెప్పాలి అంటే ఇంకెవరికండి? హస్బెండ్కే అంట. ఇష్టమైన కర్రీ చేయలేదని అంటే ఎగ్జాంపుల్, వారు చెప్పింది చేయకుండా నూనెలో వేపుడు కూర చేస్తే తొందరగా అయిపోతుంది, టైం పట్టదు అని చేస్తారు కాబట్టి సారీ చెప్తారా? ఎనీవే మీ హస్బెండ్ వింటూ ఉంటే కనుక మీ సారీని యాక్సెప్ట్ చేసి మీరు చేసి పెట్టింది తినాలని, అలాగే ఆయన అడిగింది మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు నేనే అని అంటూ పంపించారు గచ్చిబౌలి నుంచి ప్రసూన. అయ్యో ఎందుకు అలాగా? మీకు మీరే ఎందుకు సారీ చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ టైప్ చేసి పంపించండి. ఎనీవే 7:46:50 స్టూడియోలో టైం. మనమున్నాం మనసును మనసేలో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ ఫేవరెట్ పర్సన్కి, మీ లైఫ్లో ఉన్న మీ ఫేవరెట్ పర్సన్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏం పాట డెడికేట్ చేస్తారు? అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ ఫ్రెండ్కి చెప్తాను అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజ్ పంపించారు. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, నాకు నేనే సారీ చెప్పుకోవాలి. ఇంకొక ఆన్సర్ వచ్చింది ఇలాంటిది, అంటే మీకు మీరే సారీ చెప్పుకుంటారంట. ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ లైఫ్లో ఉన్న మీ ఫేవరెట్ పర్సన్స్ చాలామంది ఉండొచ్చు, బట్ ఒక పర్సన్కి ఎవరో ఒక పర్సన్ తీసుకోండి, ఆ పర్సన్ నేమ్ పంపించండి, ఆ పర్సన్కి ఏం సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. 08 6624 8818 14 ఈ నెంబర్కి. అండ్ ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనమున్నాం మనసును మనసులో. నేను అడిగిన క్వశ్చన్, మీ లైఫ్లో మీ ఫేవరెట్ పర్సన్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఫేవరెట్ పర్సన్స్ ఉండొచ్చు, బట్ అందులో నుంచి ఒకళ్ళ పేరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏం సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ చెప్పండి చాలు. టు మై మదర్ ఓన్లీ అని అంటూ గంజిశ్రీను టీ కమ్మపల్లి నుంచి పంపించారు, బట్ ఏం సాంగ్? అండ్ ఫర్ నాట్ గివింగ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ప్రసూన గచ్చిబోలు నుంచి. ఓకే, నాకు నేనే సారీ చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు కాబట్టి. ఎందుకు ఇచ్చుకోవట్లేదు? ఇచ్చుకోవాలి డెఫినెట్గా. అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఇలాగే చాలా లోలో ఉండి మనకు మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోక మనకు మనమే దిగులు చెంది స్ట్రెస్ ఫీల్ అయ్యి అసలు మామూలుగా ఉండదు లైఫ్. అలాంటి సిచ్యువేషన్లో నుంచి కూడా మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ బయటికి రావాలన్నమాట. సో అది సంగతి. డెఫినెట్గా హ్యాపీగా మంచిగా ఉండండి, చల్లగా ఉండండి, మీరందరూ చల్లగా ఉండండి, నన్ను చల్లగా ఉంచండి. సందరేస్ అందరికీ ఎప్పుడు వస్తారు అని అంటూ అడుగుతున్నారు ప్రసూన. డెఫినెట్గా ట్రై చేస్తాను రావడానికి ఈసారి, చూద్దాం మరి ఎప్పుడు వీలవుతుందో. అండ్ నాగార్జున గారు నటించిన గీతాంజలి మూవీ ఓ ప్రియ ప్రియ సాంగ్ డెడికేట్ చేస్తాను. ఎవరికి డెడికేట్ చేస్తారు? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ నార్కెట్పల్లి మండలం నుంచి, నమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత. పవిత్ర బంధం చిత్రంలోని అపురూపమైనదమ్మా ఆడజన్మ పాట డెడికేట్ చేస్తానంట ఎవరికి? అండ్ వీరరాఘవమ్మ గారు మా బావకి అభినందనాలు మూవీలో నుంచి చుక్కలాంటి అమ్మాయి అనే సాంగ్ డెడికేట్ చేస్తారంట. అండ్ కనకారావు గారు పెడల నుంచి మై ఫాదర్కి నాన్నకు ప్రేమతో సాంగ్ డెడికేట్ చేస్తారంట. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఏం క్వశ్చన్ సార్, క్రిష్ మా డీరెస్ట్ ఫ్రెండ్కి డెడికేట్ చేస్తూ స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా అనే పాట డెడికేట్ చేస్తారంట దమయంతికి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ రుద్రవీణ మూవీ చుట్టుపక్కల చూడరా అనే పాటను డెడికేట్ చేస్తారంట ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉన్నాను కాబట్టి ఒక్కరికి మాత్రం చేయలేకపోతున్నాను అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహభావం జనిదిన్. సూపర్, ఎవరిని డిజపాయింట్ చేయరనమాట. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, నేనైతే ఇంతవరకు ఎవరికి సారీ చెప్పలేదు, చెప్పే పరిస్థితి తెచ్చుకోను అని అంటూ. సూపర్. అండ్ జీవిత భాగస్వామికి, ఇల్లే ఇళ్లలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవత అని పాట డెడికేట్ చేస్తారంట మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి. సూపర్. అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్ మై ఫ్రెండ్ కోసం అని అంటూ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి, అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఖాదర్ భాషకి పెళ్లి పందిరి మూవీల నుంచి దోస్త్ మీర దోస్త్ అనే సాంగ్ డెడికేట్ చేస్తారంట దస్తగిరి సంధ్య ప్రొద్దురు నుంచి. సూపర్. అండ్ కిషోర్ సార్, మీకే సారీ చెప్పాలి, ఈరోజు నేను మనసును మనసే ప్రోగ్రాంలో పాల్గొనలేకపోయాను. ఎందువల్ల అంటే అది మాది ఓకే బిజినెస్ టైం కాబట్టి ఈరోజు చేయలేకపోతున్నారంట పాలంపోలయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ మీన్ నాకు సారీ అవసరం లేదు, ఈ మెసేజ్ పెట్టారు అదే చాలు. అండ్ ఒక పర్సన్ ఉన్నారు, సాంగ్ అయితే మనసును మనసుగా సాంగ్ డెడికేట్ చేస్తారంట, ఎవరు పేరు లేదు, మచిలీపట్నం నుంచి. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కొన్ని ఉన్నాయి అందులో ఒక రెండు, నీకోసం ఎప్పుడూ లేని ఆలోచనలు. ఓకే, నీకోసం టైటిల్ సాంగ్ అనమాట. అండ్ అలాగే నీ సుఖమే నే కోరుకుంటా అనే సాంగ్ని డెడికేట్ చేస్తారంట.

రమణమూర్తి గారు, శ్రీకాకుళం నుంచి కొన్ని ఉన్నాయి, అందులో ఒక రెండు నీకోసం, నీకోసం ఎప్పుడూ లేని ఆలోచనలు. ఓకే, నీకోసం టైటిల్ సాంగ్ అనమాట. అండ్ అలాగే నీ సుఖమే నే కోరుకుంటానే సాంగ్ని డెడికేట్ చేస్తారంట. నీకోసం టైటిల్ సాంగ్ అనమాట. అండ్ అలాగే నీ సుఖమే నే కోరుకుంటానే సాంగ్ని డెడికేట్ చేస్తారంట.

మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగం

లో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని

పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000ల కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా
ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిల అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిల పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి?
ఇది ప్రశ్న.

ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గాసూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు,

అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి

రక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు

0: స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి మిత్రులారా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్దతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
3: are the most impacted by climate change. Its effects are already visible on our coastlines, in the marine ecosystem, in weather patterns, and in our communities. We both firmly believe that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
2: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి

0: ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మినీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ది ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి, భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్దిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ విమానయాన రంగాల్లో స్వయం సమృద్ది సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ్ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కి బచత్ హో రహీ హై. ముజే ఇస్ బాత్ కి ఖుషీ హై, ఇస్ గ్లోబల్ క్రైసిస్ కా హమ్ భారతీయ మిల్కర్ ముకాబలా కర్ రహే హై. జన్ భాగీదారీ కి యహీ శక్తి హమే మజబూతీ దేగి, హమే సఫల్ బనాయేగి.
0: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనిజువెలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడో సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది మే 11న నిర్వహించిన

0: సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ ఆరుగురు అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్టేలియా భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:40:25 ఈ టైం డ్యూయట్. బ్యూటిఫుల్ డ్యూయట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలా రా?
3: ఏం పర్లేదు.

0: లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:10. మధుర స్వరాలకి సుస్వాగతం. ప్రేమికుడు తన మనసునే ఒక పాటగా, తన మనసునే ఒక ప్రేమలేఖగా మార్చి తన ప్రేయసికి అంకితం చేస్తే ఆ భావన ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. ఈ పాట చెప్తుంది ప్రేమలోని తపన, ఎదురుచూపులు, ఆరాధన, అనురాగం, ఇలా ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తాయి ఈ పాటలో. కాలం మారిన సంగీత ప్రియుల హృదయాల్లో ఈ పాటకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మరి ఇదే పాట మీ అందరి కోసం మధుర స్వరాలలో వింటూ స్టేట్యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:15:45. కొన్ని పాటలు వింటూ ఉంటే మనసు పండగ చేసుకుంటుంది. ప్రేయసి నవ్వేమో నాగస్వరం, మరి ప్రేయసి నడక హంసరథం. ఇలా తెలుగు సాహిత్యంలోని అందాన్ని చక్కగా ప్రతిబింబించే పాట జొన్నవిత్తుల గారి పదాల మాధుర్యం, దేవిశ్రీప్రసాద్ తొలి సంగీతంలోని ఆ ఫ్రెష్నెస్ అండ్ ఫైనల్లీ ఎస్పి బాలు గారి గాత్రం మన చేత కూడా నాట్యం చేస్తాయి ఈ పాట వింటే. మరి ఇదే పాట మీ అందరి కోసం మధుర స్వరాలలో వింటూ స్టే ట్యూన్డ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:26:05 మనం ఉన్న మధుర స్వరాలు. ప్రేయసి చిరునవ్వులోని అమాయకత్వాన్ని, ప్రేమలోని మాధుర్యం, ప్రతి పదంలో అద్భుతంగా వ్యక్తపరిచిన కీరవాణి మెలోడీ, దానికి తోడు చంద్రబోస్ గారి సాహిత్యం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కళ్యాణ్ మాలిక్ అండ్ సాధనా సర్గం గానం మరో ప్రపంచానికి తీసుకెళ్తే ఈ పాట వింటూ ఉంటుంది. విన్న ప్రతిసారి మనసులో కొత్త ప్రేమ చిగురించినట్టు అనిపించే ఈ పాట మీ అందరి కోసం మధుర స్వరాలులో వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:36:22. మనమున్నాం మధుర స్వరాలలో. తెలుగు నేల అందం అనగానే గుర్తొచ్చే వాటిల్లో గోదావరి పరవళ్ళు, కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, ఆ ప్రకృతి ఒడిలో ఒదిగిన కోనసీమ. మరి ఇప్పుడెందుకు ఈ కోనసీమ అంటే, కోనసీమలోని ఒక కోయిల పాట గురించి చెప్తాను మీ అందరికీ. కోయిల కుహుకుహు రాగంలా వినిపించే స్వరాలు, గోదావరి గాలిలా హాయినిచ్చే సంగీతం, వేటూరి గారి కవితాత్మకమైన పదాలు కలిసి ప్రతి శ్రోత హృదయాన్ని తాకుతాయి ఈ పాట వింటే. ఇదే పాట మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోలో సమయం 10:15 సెకండ్లు. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం.

నంది, నా భక్తినే పరిగణిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని పెకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.

వింటున్నారు ఆ పాత మధుర గీతాలు వినిపించని రాగాలి. స్టూడియోలో సమయం 10:58:57. మరికొద్దిసేపట్లో అంటే 11 గంటలకు ఢిల్లీ నుంచి వార్తలు వింటారు. ముందుగా హిందీలో, ఆ తర్వాత ఇంగ్లీష్లో.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం నారాయణ శర్మ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.